శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తేదీ ఈరోజు శుక్రవారం. వివిధ భారతి నిలయంలో సమయం 5:58:50. శుభోదయం. శ్రోతలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన GSLV-F17 ప్రయోగం విజయవంతమైంది. ఈ తెల్లవారుజామున 2:55 వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. 18 నిమిషాల తర్వాత 3:13

కిలోల బరువున్న ఈఓఎస్ 05 ఉపగ్రహాన్ని సబ్జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి రాకెట్ ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ 36,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి సరిహద్దుల్లో శత్రుదేశాల కదలికలు గుర్తించనుంది. భూభాగాల పర్యవేక్షణ, విపత్తులను ముందే పసిగడుతూ రక్షణ వ్యవస్థలకు కీలకంగా మారనుంది. ఈరోజు కృష్ణాష్టమి పర్వదినాన్ని దేశ ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. వేకువజాము నుంచే వేణుగోపాల స్వామికి పంచామృతాభిషేకం, గోక్షీరాభిషేకం నిర్వహించి నూతన పట్టువస్త్రాలు, వెండి కవచాలు, రంగురంగుల పులిమాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించి కాయకర్పూరం సమర్పించి భక్తి శ్రద్దలతో మొక్కుకుంటున్నారు. రాష్ట రాజధానిలోని శేఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణానికి సంబంధించి 759 కోట్ల రూపాయల అంచనాలను రాష్ట మంత్రివర్గం ఆమోదించింది. ఒకే ప్రాంగణంలో రాష్ట పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ భవనాలు నిర్మాణం కానున్నాయి. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, మార్కెట్ ఎగుమతి అవకాశాలు విస్తరించడం లక్ష్యంగా రూపకల్పన చేసిన ఏపీ పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ 2026-29కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి కొలసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు గోదావరి నది ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక ప్రాంతాల ప్రాధాన్యం, చారిత్రక ఘాట్ల విశిష్టత తెలిపేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం డిజిటల్ కంటెంట్, సోషల్ మీడియాలో ప్రచారం, స్టోరీ టెల్లింగ్ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. సచివాలయంలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షించారు. ఏలూరు జిల్లాలో నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఒక సమీకృత పర్యావరణ ప్రాంగణాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలను గుర్తించి 38,560 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

ఆదిత్య ఎఫ్ఎం 101.3. ఆరు గంటల 45 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వీ. ముఖ్యాంశాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు.

0: భారతదేశపు తొలి జియోసింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున జీఎస్ఎల్వి F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOF-05ను సబ్ జియోసింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Star Satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: గోదావరి నదిలో డ్రైన్ల ద్వారా కలుస్తున్న కాలుష్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను అలాగే ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
0: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100,000 ఇందిరం మేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్ కూడలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు

0: ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టికొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావలేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశమనంతరం మంత్రి నాదండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
1: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలిగితే అంత త్వరగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
0: రైతులు సమిష్టిగా, రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పిఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పిఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరియైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్టంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100,000 ఇంద్రం మేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్త శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికీ క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
2: Yes, ma'am.
1: చెప్పండి.
2: Yes, sir. రంగనాథన్, ma'am.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
2: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
2: కాఫీ టైం ఏంటి రోషిణి?
3: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
4: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

0: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
6: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
0: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
6: కాసేపు ఉండొచ్చు కదా?
0: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
6: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
6: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: ఏడు గంటల 5 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారాన్ని వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియోసింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణ

0: అని తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరి క్యాంపస్ ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై మీ JSV తో.

అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. రాధే కృష్ణ రాధే కృష్ణ. నిజంగా జీవుడి జీవితానికి మార్గదర్శినిగా, సదా సమస్య ఉన్న చోట మనలోని అజ్ఞానాన్ని పారద్రోలుతూ, ఆత్మజ్ఞానాన్ని చైతన్యపరుస్తూ, మనసుకి ఊరట కలిగించే భగవద్గీతలోని ప్రతి మాట ఈ సృష్టిలో విజయానికి బాటగా నిలిచింది. యుగాలు మారినా సృష్టి ఉన్నంతకాలం ఆ దేవకీ సుతుని నాటి గీతోపదేశం నేటి మన మాటగా, స్ఫూర్తి బాటగా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అని గీతలో బోధించాడు కృష్ణుడు. ఉద్ధరేత్ ఆత్మానం ఆత్మాన అంటే మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి. న ఆత్మానం అవసాధయేత్ అంతే తప్ప తనని తాను అధోగతికి దిగజార్చుకోకూడదు, అంటే పరిస్థితులకి లోబడి తనకి తాను కృంగిపోకూడదు. ఆత్మైవహి ఆత్మనః బంధుః, తనకి తానే నిజమైనటువంటి బంధువు మిత్రుడు. ఆత్మైవ రిపురాత్మనః, తనకి తానే నిజమైన శత్రువు. దీని అర్థమేంటి అంటే నీ ఓటమికి లేదా నీ గెలుపుకి నీవే బాధ్యుడివి. నీకు నిజమైన స్నేహితుడు శత్రువు రెండూ నీ మనసే. నిన్ను నువ్వు నమ్మిన రోజు ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు అని ఈ ఒక్క శ్లోకం అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఇఫ్ యు డోంట్ ఫైట్ ఫర్ వాట్ యు వాంట్ దెన్ డోంట్ క్రై ఫర్ వాట్ యు లాస్ట్. నీకేదైతే కావాలి అని నీ లక్ష్య సాధన కోసం నువ్వు ఎప్పుడైతే పరిస్థితులకి లోబడిపోయి నీ స్ఫూర్తిని కోల్పోయి పోరాడటం ఆపేస్తావో, అది చేజారిపోయిందని ఎప్పుడూ బాధపడకు. సో నీ మనసు కన్నా మించింది ఏదీ లేదు. దాట్స్ ది స్పిరిట్. మరి మాట్లాడుకుందాం కృష్ణాష్టమి సందర్భంగా చాలా స్పెషల్స్, అండ్ దాంతోపాటుగా ఈరోజు డే స్పెషల్స్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం? స్వాగతం కృష్ణ అంటూ ఆ మధురాపురి సధనుడిని స్వాగతించేద్దామా? స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు కాఫీ టైమ్ విత్ మీ జేఎస్వితో.

7:23 మన స్టూడియోస్ లో సమయం. అండ్ ఎస్, బ్యూటిఫుల్ గా ఫ్రైడే. ఈ రోజు కాఫీ టైమ్ లో విశేషాలు ఏంటి అంటే, దాదాబాయి నవరోజీ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని పునఃస్మరించుకుందాం. స్వరాజ్య పోరాటానికి నాంది పలికినటువంటి తొలితరం రాజకీయ సామాజిక నాయకులు, విద్యావేత్త, కాటన్ వ్యాపారి, అలాగే 1892 నుంచి 1895 వరకు పార్లమెంట్ సభ్యునిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయన సేవ అందించారు. ఇలాంటి గొప్ప గౌరవం పొందినటువంటి మొదటి ఆసియా వ్యక్తి మరియు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచారు దాదాబాయి నవరోజీ గారు. మరి ఆయన జీవిత విశేషాలని ఆయన జయంతి సందర్భంగా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

7:28 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి దాదాబాయ్ నవరోజీ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని. స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదటిసారిగా పిలుపునిచ్చింది దాదాబాయ్ నవరోజీ గారే. మరి ఆయన బాల్యం విషయానికొస్తే 1825 సెప్టెంబర్ 4 అప్పటి ముంబై రాష్ట్రంలోని నవసారా, ప్రస్తుతం గుజరాత్ అన్నమాట, సో ఆ ప్రదేశంలో ఆయన జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం పూర్తి అవ్వగానే బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ వారి యొక్క సహాయంతో కళాశాల విద్యని అభ్యసించారు. అలా ఆయన చదివిన కాలేజీలోనే గణిత శాస్త్రం, తత్వశాస్త్రం బోధించే ఆచార్యుడిగా నియమితులయ్యారు. విద్యారంగంలో కొనసాగిస్తూనే వాణిజ్య రంగంలోకి కూడా అడుగుపెట్టారు. వ్యాపార నిమిత్తం 1855 సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్లి భారతదేశపు స్థితిగతులను వినిపించి 1859లో ఆయనే స్వయంగా కాటన్ ట్రేడింగ్ కంపెనీని ఆరంభించారు. ఆ తర్వాత లండన్ విశ్వవిద్యాలయంలో గుజరాతీ ఆచార్యుడిగా ఆయన నియమితులయ్యారు. మరి దాదాబాయ్ నవరోజీ గారు భారతదేశపు రాజకీయాల వైపు ఎలా అడుగు వేశారు అనేటువంటి జీవిత విశేషాల గురించి విందాం, తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ కాఫీ టైమ్ విత్ మీ జేఎస్వితో.

ప్రగతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఉన్నారు కాఫీ టైమ్ విత్ మీ జేఎస్వితో. దాదాబాయి నవరోజీ గారి యొక్క రాజకీయ జీవితం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భారతదేశపు రాజకీయాలు మరియు సంస్కృతి, సాహిత్యం మొదలైన అన్ని విషయాలని చర్చించేందుకు లండన్ ఇండియన్ సొసైటీని ఆయన ఆరంభించారు. భారతీయులు పడుతున్నటువంటి కష్టాల గురించి తెలుసుకునేందుకే ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేశారు. ఆయన అడుగుకు, ఆలోచనకు అక్షరమే ఆయుధంగా మారింది. డ్రెయిన్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతం, బ్రిటిష్ పాలన వల్ల భారతదేశం ఆర్థికంగా ఎంత నష్టపోతోందో, ఎంత సంపద విదేశాలకి తరలిపోతోందో, పావర్టీ ఇన్ బ్రిటిష్ రూల్ అనేటువంటి పుస్తకాన్ని ఆయన రచించారు. ఈ గ్రంథంలో సుస్పష్టంగా ఈ పావర్టీ గురించి, బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి దాని గురించి మొత్తం కూడా వివరించారు. బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే వంటి వారికి రాజకీయ గురువు నవరోజీ గారు. అంతేకాదు, ఎంతో మంది వ్యాపారవేత్తలకు కూడా మార్గదర్శకునిగా నిలిచారు. పిల్లలకి సమస్య వస్తే తండ్రి వైపు ఎలా చూస్తారో, ఒక కుటుంబానికి ఏదన్నా ఆపద వస్తే తండ్రి వైపు ఎలా చూస్తారో, భారతదేశానికి ఏ సమస్య వచ్చినా కూడా దాదాభాయి నవరోజీ గారి వైపు అలానే చూస్తారు అని ఈ మాటలని స్వయంగా జాతిపిత గాంధీజీ గారు పేర్కొన్నారు. మరి ఇంతటి గొప్ప స్ఫూర్తిని అందించినటువంటి దాదాభాయి నవరోజీ గారు జూన్ 30వ తారీఖున 1917 సంవత్సరంలో భారతమాత ఒడిలో అస్తమించారు. వారు సదా చిరస్మరణీయులు. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా దాదాభాయి నవరోజీ గారి జీవిత విశేషాలని ఆయన జయంతి సందర్భంగా విన్నాం కదా. ఆయన పంచిన స్ఫూర్తి, ఆయన పంచినటువంటి ధైర్యం అన్ని రంగాలలోనూ భారతదేశం దశ దిశలా వ్యాపొందించి కీర్తి ప్రఖ్యాతలు గాంచాలి అనేటువంటి ఆయన కోరిక ఈ తరం వారు కూడా సాంకేతికతతో ఆకళింపు చేసుకుని మున్ముందుకి తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరికోసం వస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్ కాఫీ టైమ్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: ఏడు గంటల 7:43 అయిపోయింది మన క్లాక్ లో టైం. అండ్ ఎస్, ఇంకొక డే స్పెషల్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు జాతీయ వన్య ప్రాణుల దినోత్సవం. ఏ అదేంటి, మనం 3rd మార్చి ఒకటి జరుపుకుంటామే, అది ప్రపంచ

వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అన్నమాట. సో ఇది నేషనల్ వైల్డ్ లైఫ్ డే అండ్ సెప్టెంబర్ 4 జరుపుకుంటాం. భూమిపై ఉన్న వివిధ రకాల జీవరాశుల సమూహమే బయోడైవర్సిటీ. అభయారణ్యాలు కేవలం జంతువుల ఇళ్లు మాత్రమే కాదు, అవి భూగోళానికి ప్రాణవాయువు ఇచ్చేటువంటి కర్మాగారాలు. జీవించే హక్కు మనుషులకు మాత్రమే కాదు, ఈ నేల మీద నడిచే ప్రతి మూగజీవానికి ఉంది. మనం వన్యప్రాణులను గనక కాపాడితే ఆ ప్రకృతి మన భవితను కాపాడుతుంది. మరి ఈ రోజుని ఎవరు ప్రతిపాదించారు అనేటువంటి విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఏడు గంటల 7:46 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో మనం మాట్లాడుకుంటున్నాము జాతీయ వన్యప్రాణుల దినోత్సవం గురించి. మరి మనం వన్యప్రాణులను కాపాడితే ఆ ప్రకృతి మన భవిష్యత్తును కాపాడుతుంది. ఈ రోజున 2005 అమెరికాకు చెందినటువంటి ప్రముఖ పర్యావరణవేత్త రచయిత్రి అయినటువంటి కాలీన్ పేగ్ అనేటువంటి ఆవిడ ప్రతిపాదించారు. సో ఆవిడ ప్రతిపాదించగా ఈ యొక్క జాతీయ వన్యప్రాణుల దినోత్సవం ఇలా కొనసాగుతోంది 2005 నుంచి. అండ్ దాంతోపాటుగా ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ వన్యప్రాణి సంరక్షకుడు ది క్రోకడైల్ హంటర్గా పేరుగాంచినటువంటి స్టీవ్ ఇర్విన్ జ్ఞాపకార్థంగా కూడా ఈ రోజున ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4 నిర్వహిస్తారు. అటవీ నిర్మూలన, కాలుష్యం మరియు వాతావరణ మార్పుల నుండి సహజ పర్యావరణాలను కాపాడవలసిన అత్యవసర ఆవశ్యకతను నొక్కి చెప్తుంది ఈ జాతీయ వన్యప్రాణుల దినోత్సవం. అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ అని మాట్లాడుకుంటున్నాం కదా, మరి దీనికి సంబంధించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 భారతదేశంలో వన్యప్రాణుల రక్షణకు మూల స్తంభంగా నిలిచింది. జంతువులను వేటాడటం, అక్రమ రవాణా చేయటం పైన కఠిన నిషేధం ఇది విధిస్తుంది. అలాగే ప్రాజెక్ట్ టైగర్ 1973 ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. April 1, 1973 ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో దీన్ని ప్రారంభించారన్నమాట. వేట మరియు ఆవాసాల నాశనం వల్ల వేగంగా తగ్గిపోతున్నటువంటి జాతీయ జంతువులైన పులుల సంఖ్యని పెంచడం కోసమే ఈ ప్రాజెక్ట్ టైగర్ 1973 యాక్ట్ని తీసుకొచ్చారు. దీని యొక్క ప్రారంభ దశలో కేవలం 9 టైగర్ రిజర్వులలో మొదలైనటువంటి ఈ ప్రయాణం ప్రస్తుతం భారతదేశంలో 50 పైగా టైగర్ రిజర్వులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక పులులు సుమారుగా 75% పైగా భారతదేశంలోనే ఉన్నాయి. అందుకనే పులి పంజా విసిరింది అంటే సామాన్యంగా ఉండదు. మన యొక్క అడుగు అభివృద్ధిపై అంత వేగంగా ఒక పంజాలాగా పడుతుంది అని అనటం అతిశయోక్తి కానే కాదు. అండ్ కమింగ్ బ్యాక్ టు ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇది 1992 తీసుకొచ్చిన కార్యక్రమం. ఆసియా ఏనుగుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాల రక్షణ మరియు మానవ ఏనుగుల సంఘర్షణను అంటే హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్, మనకి ఏనుగులకి మధ్య కాన్ఫ్లిక్ట్ తగ్గించడానికి దీన్ని ప్రారంభించారు. అలాగే ఏనుగుల సమాచార సంచార మార్గాలను కాపాడడం దీని యొక్క ప్రత్యేకత. ఎలిఫెంట్ కారిడార్స్ అంటాం కదా, సో దాన్ని కాపాడటమే ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ యొక్క ముఖ్యమైనటువంటి పని. సో ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు, వాటి గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక అద్భుతమైన పాట వస్తుంది ఫ్రమ్ ద మూవీ 18 పేజెస్ నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ 18 Pages. నిజం వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైమ్. 7:54 అయిపోయింది. మరి మనం మాట్లాడుకుంటున్నాం జాతీయ వన్యప్రాణుల దినోత్సవం గురించి. అండ్ దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రాజెక్ట్స్ గురించి. అండ్ కమింగ్ బ్యాక్, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ 2009 హిమాలయ ప్రాంతాల్లో అరుదుగా కనిపించేటువంటి మంచు చిరుత పులుల సంరక్షణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్. ఎస్పెషలీ మానస సరోవరం ఏరియాలో కూడా రీసెంట్ గా కొద్ది కాలం క్రితం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అండ్ ఒక ఫోటోగ్రాఫర్ ఈ యొక్క మంచు చీతాని కవర్ చేయడానికి కొన్ని గంటలు ఆ మంచులో అలా కెమెరా పెట్టి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ చీత ఎలా ఉంటుంది అంటే మంచులో కలిసిపోయి అది నిజంగానే మంచా లేకపోతే జంతువా అని మనమే భ్రమపడేంత సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యేంత అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అందంతో పాటు ఆశ్చర్యంతో పాటు ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇలాంటివి ఎక్కువగా జరగకుండా సాధారణంగా వీటిని కాపాడుకుంటూ వీటి సహజ ఆవాసాలని రక్షించుకుంటూ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణ ప్రజలకు వన్యప్రాణుల యొక్క మరియు పర్యావరణ అనుకూల అలవాట్లని అలవర్చుకోవడానికి స్థానిక లేదా ప్రపంచ పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ప్రోత్సహిస్తూ సాగేటువంటి ఈ యొక్క నేషనల్ వైల్డ్ లైఫ్ డే 2026 గాను ఇతివృత్తం ఏమిటి అంటే, మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ కన్జర్వింగ్ హెల్త్ హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్స్. ఔషధ మరియు సుగంధ మొక్కలు ఆరోగ్యము వారసత్వము మరియు జీవనోపాధుల పరిరక్షణ, ఇది ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి ఇతివృత్తం అన్నమాట. సో వనచరాలు స్వేచ్ఛే మన పర్యావరణానికి అసలైనటువంటి శోభ. మరి పచ్చతనాన్ని, ఔషధ మరియు సుగంధ మొక్కలని,

వాటి ద్వారా మానవాళికి లభించేటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, వనచరాల యొక్క స్వేచ్ఛని కూడా మనం కాపాడుకుందాం. సో ఇది ఈనాటి మన కాఫీ టైం. మరి మాట్లాడుకుందాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. రాష్ట్రంలో లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రెండు సంస్థలు ఆసక్తి చూపాయి. 300 కోట్ల రూపాయలతో శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ ప్రతిపాదనలు అందించగా, భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయాల్లో మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ ఏర్పాటు చేస్తామని మెల్స్టార్ పేర్కొంది. ఈ మేరకు సచివాలయంలో మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ప్రతిపాదనలు అందించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఉల్లిపాయల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో ఉల్లిపాయలు 35 రూపాయలకే విక్రయించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలను అదుపు చేసే చర్యల్లో భాగంగా జరిగిన మంత్రుల

కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సహకారంతో ఉల్లిపాయలు కేజీ 35 రూపాయలకి అందించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట పోలీస్ శాఖ కొత్తగా ఏర్పాటు చేయనున్న స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు అవసరమైన పరికరాలు యంత్రాలు వంటివి కొనుగోలు చేసేందుకు రాష్ట ప్రభుత్వం 10.77 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. డీసీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈ నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. అనాథ దివ్యాంగ చిన్నారులకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. తొలి విడతగా ఇప్పటికే అమలాపురంలో ఏర్పాటు చేశారు. మరో 4 కేంద్రాలను వైఎస్సార్ కడప జిల్లా కొండాయిపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, చిత్తూరు, తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 8,328 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 28,252 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నీటి మట్టం గురువారం సాయంత్రానికి 870.70 అడుగులు, నీటి నిల్వ 144.8036 టీఎంసీలుగా నమోదైంది. ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలపై అధ్యయనానికి ప్రభుత్వం 16 మంది సభ్యులతో రాష్టస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కమిటీ చైర్మన్గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, కన్వీనర్గా సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ ఉండనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్, ఎన్జీఓ ప్రతినిధులకు ఇందులో చోటు కల్పించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: బాగుందిగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ముద్దు, కొత్త కార్ గ్యారేజ్ కనే అవకాశమా? వావ్, నరకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
4: ఆగు మొద్దు.
3: ఏంటి
4: ఇలాంటి పాపాస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
5: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
3: కానీ కార్ గ్యారేజ్ కనే ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
4: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
3: కూల్ గా ఉండండి.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
7: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

8:11 మన క్లాక్ లో టైం. సో మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో గుడ్ మార్నింగ్ విజయవాడలో, క్లైమేట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, పెట్రోల్ రేట్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయి బాస్ తెలుసుకోవాలి కదా. మరి గోల్డ్ మార్కెట్ విషయానికి వచ్చేస్తే 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 15,536 రూపాయలుంది. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 14,241 రూపాయలు. 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 11,652 రూపాయలుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు పెట్రోల్ అండ్ డీజిల్ మార్కెట్ అప్డేట్స్ కొస్తే, పెట్రోల్ ధర ఒక లీటర్ 117.25 పైసలు, డీజిల్ ధర ఒక లీటర్ 104.96 పైసలుంది. అండ్ ఈనాటి క్లైమేట్ ఎలా ఉండదు.

పోతోంది విజయవాడ క్లైమేట్ అంటే నిన్న సాయంకాలం అలాగా నేను కూడా ఉన్నాను బాస్, చల్ల చల్లగా మేఘాల పలకరింపు, తొలకరి చినుకులు అలా మన మీద పడుతూ ఉంటే వాట్ ఎ బ్యూటిఫుల్ ఫీల్ కదా. సో తేలికపాటి వర్షం లేదా తుంపర పడే అవకాశం అయితే ఉంది, కానీ 100% గ్యారంటీ మాత్రం లేదు బాస్. అండ్ టెంపరేచర్ విషయానికి వస్తే గరిష్టంగా సుమారు 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉంటుంది, కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అయితే రన్ అవుతుందన్నమాట. సో అక్కడక్కడ మేఘావృతమైనటువంటి వాతావరణంతో కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అలా చల్లగా ఇలా వేడిగా క్లైమేట్ అనేది మనల్ని అందరినీ పలకరిస్తుంది ఈరోజు విజయవాడలో.

వించు ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో. ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడ చాలా స్పెషల్ గా ఉండబోతోంది. ఎందుకు అంటే కృష్ణుడు చెప్పినటువంటి అంటే నన్నయ్య కన్నయ్య మనకి

సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ థాట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. కృష్ణతత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే అది అనంతమైన ఆనందం కాబట్టి. మరి నిత్యం మనం చూసేటువంటి ఆ బాలకృష్ణుడు నేర్పిన జీవిత పాఠాలు కొన్ని ఈరోజు స్మరించుకుందాం. ఆ బాలలీలను వెనక ఉన్నటువంటి ఆంతర్యాలని, అవి బోధించేటువంటి విషయాల గురించి క్లుప్తంగా ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో విందాం. కృష్ణుడు అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటి? వెన్న దొంగ. అబ్బా, కృష్ణుడు సామాన్యమైన కానే కాడు, అవునా? వెన్నని దొంగలిస్తూ ఉంటాడు, అందరి ఇళ్లకి వెళ్తూ ఉంటాడు. ఏంటబ్బా ఈ వెన్న దొంగ చేసేటువంటి చిలిపి చేష్టలు అని. అందుకనేనేమో

అని పాడతారు కదా. సో నిజంగా ఒక్కసారి కృష్ణుడలా వెన్న తింటున్న దృశ్యం మన కంటి ముందు కనిపిస్తే ఎంత ముచ్చటేస్తుందో కదా. మరి ఈ వెన్న దొంగ చేసేటువంటి ఆ తత్వం మనకేం బోధిస్తుంది అంటే, వెన్న దొంగ తత్వాన్ని గురించి ఏం చెప్తుంది ఇది జీవితానికి సంబంధించి అంటే, పాలు కాచగా కాచగా మీగడ కడతాయి, చిలకగా చిలకగా వెన్న తేలుతుంది. మన జీవితం కూడా అంతే. కష్టాల వేడిని తట్టుకుని మనసుని గనక మథించినప్పుడే స్వచ్ఛమైన మానవత్వం అనేది బయటికొస్తుంది. ఆ ప్రశాంతమైనటువంటి మనసునే కృష్ణుడు స్వీకరిస్తాడు. జీవితంలో వచ్చేటువంటి ఒత్తుడులు కష్టాలు నిన్ను ఎప్పటికీ కూడా నాశనం చేయటానికి రానే రావు. నీలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలని, నీలో దాగున్నటువంటి చైతన్యాన్ని బయటికి తీయటమే ఈ కష్టాల వెనక ఉన్న అసలైనటువంటి పాఠమన్నమాట. సో ఎలాగైతే చిలకగా చిలకగా వెన్న తేలుతుందో, ఈ కష్టాలకి పరిస్థితులకి సందర్భాలకి మన మనసు అతలాకుతలమైపోయి వెన్న చిలికినట్టుగా, మనం ఎప్పుడైతే ఈ ఐహిక వాంఛల పట్ల, ఆ యొక్క అరిషట్ వర్గాల పట్ల చిలక పడతామో, ఆ తర్వాత మనం చేరుకునేటువంటి దశ అంటే స్థితప్రజ్ఞత దశకి చేరుకున్నప్పుడు సక్సెస్ యొక్క విలువ, దాని వెనక ఉన్న కృషి, నువ్వు వేసిన ప్రతి అడుగు వెనక ఉన్నటువంటి ఆ ప్రయాణపు తాలూకు లోతులు మనకి ఆకలింపు చేస్తాయి. అందుకనే పసిడి పతకాల హారం కాదులా విజయవేరం అని అంటారు. గెలిచిన ప్రతివాడు కూడా జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్ అని అనటానికి లేదు. ఒక్కొక్కసారి ఓటమి కూడా నీకు ఎంతో సక్సెస్ని తెచ్చిపెడుతుంది. సో ఓడిపోయావు అని నువ్వు బాధపడకు. ఎందుకు ఓడిపోయావో, ఏ సందర్భాలు నిన్ను ఓడించాయో ఆలోచించు. నిన్ను నువ్వు గెలవటానికి నీ యొక్క కోరికల నుంచి, నీ ఇనబిలిటీస్ నుంచి, ఎలా అయితే వెన్న తేలుతుందో, వెన్న మదించడానికి ఎంత కష్టపడతామో, అలా నిన్ను నువ్వు చిలుక్కున్నప్పుడే ఆ స్వచ్ఛమైన ద ప్యూర్ ఫామ్ ఆఫ్ యోర్ సక్సెస్, అది భగవంతుడి యొక్క కృప. దట్స్ ద మ్యాజిక్. మరి కృష్ణుడు వెన్న దొంగలించిన దాని వెనక ఉన్నటువంటి ఆ వెన్న దొంగ తత్వం ఇది సూచిస్తుంది. సో ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. గో.

ఒక్కడో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్విత్తూ. సో వెల్, మరి మనం మాట్లాడుకుంటున్నాము బాలకృష్ణుడు మనకి తెలియచేసినటువంటి జీవిత పాఠాలేంటి, ఆయన యొక్క బాల లీలలలోని ఆంతర్యాలు ఏమిటి అనేటువంటి విషయాలని. సో కాళీయ మర్దన లీల, కాళీయ మర్దనం అంటే మనకు ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యం గుర్తొస్తుంది కదా. సమస్యలు అనేవి కాళీయుని పడగల వంటివి, భయపడితే అవి నిన్ను మింగేస్తాయి, ధైర్యంతో ఎదుర్కొని వాటిపైన అడుగు వేస్తే అవే నీ విజయానికి వేదికగా మారుతాయి. విషపూరితమైనటువంటి వ్యక్తులు అలాగే ప్రతికూల ఆలోచనలు జీవితంలో ఎదురైనప్పుడు దిగులు పడకు, వాటిని అధిగమించి జీవితాన్ని ఒక వేడుకలా జీవించటం అనేది ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సిన విషయం. సో కాళీయ మర్దన అనేటువంటి ఈ లీలని మన జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులలో పోల్చుకుంటే నిజంగా ఆలోచించి చూడండి, మన భయం అనేది ఎప్పుడూ కూడా వందింతలైనప్పుడు మనం చెయ్యగలిగి కూడా చెయ్యలేనటువంటి స్థితికి కృంగిపోతాం. మన భయం అనేది కాళీయుడిలాగా పడగవిప్పి మన మనస్సు దగ్గర నాట్యమాడితే ఖచ్చితంగా ఎంతటి ప్రతిభ ఉన్నా మనం ఎంత చెయ్యాలనుకున్నా మనం చెయ్యలేం. అదే ఎంత పెద్ద సమస్య అయినా సరే నేను దాన్ని సాధించగలను, ముందుకి తీసుకువెళ్లగలను అనేటువంటి నమ్మకం గనక మనకి ఉంటే సాధనాత్ సాధ్యతే సర్వం. విషపూరితమైనటువంటి వ్యక్తులున్నా మనస్తత్వాలున్నా ప్రతికూల ఆలోచనలు మనకి ఎదురైనా కూడా దానిమీద ధైర్యంతో వేసే ప్రతి ఒక్క అడుగు ఇలాంటి పరిస్థితులని అధోగతి పాలు చేస్తుంది. కరెక్ట్గా చెప్పాలి అంటే అణచివేస్తుంది, పాతాళానికి తొక్కివేస్తుంది. సో అలాంటి సందర్భాలని ధైర్యంతో ఎదుర్కో, దాంతోపాటు నీ జీవితానికి అవే వేదికగా, విజయానికి వేదికగా మారతాయి అనేటువంటి ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఈ కాళీయ మర్దన లీల మనకి తెలియజేస్తుంది. సో మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. అంతకన్నా ముందు ఇంకొక మంచి పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

గోపాల గోపాల మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి మనం మాట్లాడుకుంటున్నాము కృష్ణుడి యొక్క బాలలీలల వెనక ఉన్నటువంటి ఆంతర్యాల గురించి, అలాగే గోవర్ధన గిరి ధారణ. నిజంగా కృష్ణుడు చిటికిన వేలితో ఎత్తినటువంటి ఆ గోవర్ధన గిరి, ఈ లీల వెనక ఉన్నటువంటి ఆంతర్యవేమిటి? చిటికిన వేలుతో కొండనెత్తినటువంటి బాలకృష్ణుడు మనకి చెప్పిన జీవిత సత్యం ఒక్కటే, ఎంతటి మహత్కర కార్యమైనా నీ ఒక్కడి శక్తి మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవారి చేతికర్రల మద్దతు కూడా చాలా ముఖ్యం. అంటే ఏదైనా నేను సాధించాను, ఇది నేనే సాధించాను, నా వల్లే అయ్యింది అనేటువంటి అహంకారం అనేది పనికి రాదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. దీంట్లో సక్సెస్ సాధించాను అని నువ్వు మురిసిపోతున్నావు, కానీ నువ్వు ఆ సక్సెస్ సాధించటానికి నీ వెనక ఎంతమంది దానికి నీకు సహకరించారు అనేదాన్ని ఆలోచించు. ఆఫీస్లో ఉన్నత స్థాయి అధికారైనా, ఒక కంపెనీ సక్సెస్ సాధించిన ఉద్యోగులందరూ కూడా ఆ కంపెనీ యొక్క సక్సెస్ కోసం పనిచేస్తారు. వాళ్ల ప్రతిభనే వాళ్ళు ఎంతగానో కృషి చేసి ఆ కంపెనీని పైకి తీసుకొచ్చేందుకు దోహదపడుతుంది. దానికి ప్రతిఫలంగా నీకు లభించేది వేతనమే, కానీ జీతం కోసం నీ జీవితంలో ఉన్నటువంటి ఉన్నతమైన నిర్ణయాలని, నీ ప్రతిభని ప్రదర్శించేందుకు ఒక వేదిక కల్పించింది ఒక కంపెనీ. అలాగే నీ పర్సనల్ అచీవ్మెంట్స్ విషయానికొస్తే, ఒక గొప్ప గాయకులైనా, ఒక గొప్ప నాట్యకారిణి అయినా, మ్యూజిక్ కంపోజర్ అయినా, లేకపోతే యాక్టర్ యాక్ట్రెస్ డాక్టర్ ఒక లాయర్, వాట్ ఎవర్ మైట్ బి యువర్ ప్రొఫెషన్, బట్ నీ వెనక నిన్ను చిన్నప్పటి నుంచి సంగీతం క్లాసులకు కానీ, డాన్స్ క్లాసెస్ కానీ, యాక్టింగ్ క్లాసెస్ కానీ, ట్యూషన్స్ కానీ తీసుకువెళ్లేటువంటి నీ తల్లిదండ్రుల యొక్క కృషి, వాళ్లు నీ మీద ఎనలేనటువంటి సమయాన్ని ఎంతో ఓర్పుతో నీవు నేర్చుకునేందుకు వాళ్లు వెచ్చించిన ప్రతి క్షణాన్ని నువ్వు గౌరవించాలి. ఇది నీ కృషి కాదు, నీ తల్లిదండ్రుల యొక్క తపన, అకుంఠిత దీక్ష, శ్రమ. బాగున్నా బాలేకపోయినా నీ సక్సెస్ కోసం వాళ్లు నువ్వు క్లాసెస్ మిస్ అవ్వకూడదని పెట్టినటువంటి ప్రతి క్షణము నీ విజయానికి నాంది పలికాయి. అలాగే విజయం సాధించినప్పుడు అహంకారం ఎప్పుడూ కూడా తలకెక్కకూడదు. నీ విజయాల వెనక సమాజం, కుటుంబం మరియు దైవకృప ఉన్నాయని గుర్తుంచుకోవటమే నిజమైనటువంటి వ్యక్తిత్వం. ఇవాళ నువ్వు ఒక విద్యలో నిష్ణాతురాలివయ్యి దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నీ ప్రతిభతో 10 మందిని ఆకర్షించేలాగా, 10 మందిలో స్ఫూర్తి నింపేలాగా, 10 మందిని చైతన్యపరిచేలాగా, ఏదైనా సరే ఒక ఆర్ట్ ఫామ్ కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక సేవ కానివ్వండి ప్రదర్శించగలుగుతున్నాము అంటే, ఆ విద్య నేర్పినటువంటి గురువులు, ఆ విద్య నేర్పించడానికి

కారణమై నీ ఉనికికి కారణమైన నీ తల్లిదండ్రులు, అలాగే నువ్వు కాలానుగుణంగా నేర్చుకున్న అనుభవాలు, నీతోటి స్నేహితులు, ప్రకృతి, బంధువులు, ఇలా అనుక్షణం ప్రతి చిన్న విషయం కూడా నీకు ఎంతో కొంత నేర్పిస్తుంది. సో వాటన్నిటికీ కూడా నువ్వు కృతజ్ఞుడివై ఎప్పుడూ కూడా మెలగాలి. సక్సెస్ అనేది నువ్వు గెలవటం కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్లను కూడా గెలిపించటము అనేటువంటి ఒక మెసేజ్ ఈ గోవర్ధన గిరిధారణ ఈ లీల మనకి సూచిస్తుంది. వండర్ఫుల్, రైట్? సో మరి ఈ గోవర్ధన గిరిధారణ అనేటువంటి ఈ లీలని ఎంతో అద్భుతంగా కొండవేలనెట్టినట్టి గోవిందుడు తరిగొండలోన విరసనమ్మ నరసింహుడు అనే ఈ కీర్తన ద్వారా వింటూ ఆనందిస్తూ ఉన్నది. గుడ్ మార్నింగ్ విజయవాడ.

ఆహా, ఇలా వేణుగానం వింటూ ఉంటే పరవశించని మనసు ఉంటుందా? శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం పణిహి. ఇలాంటి అద్భుతమైనటువంటి వేణుగానానికి, సంగీతానికి శిశువులు పశువులు వీరందరూ కూడా ప్రతిస్పందిస్తాయి. అంతటి శక్తి సంగీతానికుంది. మరి ఆ శ్రీకృష్ణుడి యొక్క వేణుగాన తత్వం ఏం సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని గనక సుస్పష్టంగా మనం చూస్తే, పిల్లన గ్రోవి తనలోని గుజ్జునంతా ఖాళీ చేసుకుని తనని తాను మలుచుకుంటుంది. కాబట్టే అందులోంచి అమృత గానం మనకి వినిపిస్తుంది. అలాగే నీవు కూడా నీలో ఉన్నటువంటి అహంకారాన్ని, అసూయని, అరిషడ్వర్గాలని వీటన్నింటినీ కూడా ఖాళీ చేస్తేనే నీ జీవితము సంగీతంలాగా ప్రతిధ్వనిస్తుంది. మనసులో శత్రుత్వాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, అహంకారాన్ని నింపుకుంటే ఆ ఆనందానికి అసలు చోటుండదు. పరమాత్ముడు, అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు అంటేనే సత్ చిత్ ఆనంద స్వరూపుడు. మరి అలాంటి ఆనందాన్ని గనక మనం సొంతం చేసుకోవాలి, పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్, కాస్త ప్రశాంతత కావాలి అని నేటి సమాజంలో ఒత్తిడికి గురై ఎంతో బాధపడుతున్నటువంటి మనసుకి ఊరట కలిగించేటువంటిది సంగీతము. అలాగే ఇంకా ఇతర సంగీతం వంటివి ఎన్నో అద్భుతాలున్నాయి. మరి అలాంటి ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి గనక ఆ సంగీతానికి మనం ట్యూన్ అయితే ఆ ఆనందం అనంత ఆనందంగా మారుతుంది. అందుకే మనసును ఎంత తేలికగా ఉంచుకుంటే జీవితం అంత మధురాతి మధురంగా మారుతుంది. వేణుగాన తత్వం అందించేటువంటి ఎంతో అద్భుతమైన విషయాలలో ఇది జీవితానికి, ఆరోగ్యానికి కూడా సంబంధించి జరిగిపోయిన విషయాలను గురించి ఆలోచిస్తూ జరగాల్సినటువంటి భవితని కోపంతో ద్వేషంతో ఆపేయకుండా నీ యొక్క మనసుని శాంతపరుచుకుని నువ్వు ఇప్పుడు ఈ క్షణం ఏం చెయ్యగలవు అనే దాని గురించి ఆలోచించు. అలాగే నీలో ఉన్నటువంటి శక్తిని కూడా తీసుకుని నీ ఇనబిలిటీస్ని మార్చుకుని ముందుకి సాగే దిశగా అణువణువు అంచెలంచెలుగా నీ ప్రయాణం ఒక జాలువారేటువంటి, ప్రవహించేటువంటి నదిలాగా ఉండాలి. అదే నీ జీవితానికి అసలైన ఆనందామృత వర్షాలు కురిపించే ధారలుగా మారుతుంది. సో వీచే గాలిలో ఎంతటి ఆనందం ఉందో ఇప్పుడు ఈ పాటలో వింటూ ఆనందిస్తూ తెలుసుకుందాం.

0: వద్దు, కొత్త కార్లు చికనే అవకాశమా? వావ్, నరకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు మొద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికనే ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.

ప్రగతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వీతు. 8:51 అయిపోయింది మన క్లాక్ లో టైం. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో శ్రీకృష్ణుడి యొక్క బాలలీలలయలోని ఆంతర్యాల గురించి తెలుసుకుంటున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే కృష్ణుడు అని మనకి అనగానే చిన్న చిన్న పిల్లలకి ఈరోజు శ్రీకృష్ణుడి వేషధారణ వేసి ఆ తర్వాత చిన్న చిన్న రాధమ్మల గెటప్ వేస్తూ ఎంత అందంగా ఎంత ముచ్చటగా ఉంటారో కదా. మరి కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఫ్లూట్ ఉండాలి అండ్

0: చక్కగా ముత్యాల హారం ఉండాలి, చిన్న కిరీటం ఉండాలి. ఆ కిరీటానికి పైన ఎంతైనా జోహారు సిఖిపించమౌళి కదా, నెమలి పించం లేకపోతే ఎలా బాస్? మరి కృష్ణుడికి నెమలి పించానికి ఉన్నటువంటి అసలు ఆ సంబంధమేంటి? కృష్ణుడు ఎందుకు ఎప్పుడూ నెమలి పించాన్ని ధరిస్తాడు? దాని వెనక ఉన్నటువంటి అసలు ఆంతర్యమేంటి? బృందావనంలో శ్రీకృష్ణుడు తన వేణువును ఊదుతున్నప్పుడు ఆ మధురమైన గానానికి ప్రకృతి కూడా పరవశించిపోయిందట. కృష్ణుడి వేణుగానానికి ముగ్ధులై నెమళ్ళు ఆనందంతో పులకరించిపోయేవి. ఒకసారి రాధాకృష్ణులు ఆ యొక్క అడవిలో నృత్యం చేస్తూ ఉండగా నెమళ్ళు కూడా వాటితో పాటు అద్భుతంగా వేణుగానానికి పరవశించి నాట్యం చేస్తున్నాయి. ఆ నాట్యమంతా ముగిసిన తరువాత నెమళ్ల రాజు ఎంతో సంతోషించి కృష్ణుడి పాదాల వద్ద వాలి తన రాలిపోయిన పించాన్ని కానుకగా కృష్ణుడికి సమర్పించారట. ఆ భక్తికి ఆ ప్రేమకి ముచ్చటపడినటువంటి శ్రీకృష్ణుడు దానిని తలపైన కిరీటానికి ధరించి నెమళ్ల ప్రేమని గౌరవించారు. అండ్ దీనికి అసలైనటువంటి నాంది పలికింది త్రేతాయుగంలో. త్రేతాయుగంలో శ్రీరాముడి యొక్క హామీనే ద్వాపర యుగంలో నెరవేరిందనమాట. అంటే పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకసారి సీతాన్వేషణలో నడుస్తుండగా మార్గ మధ్యంలో కొన్ని నెమళ్ళు ఆయనకి ఎదురుపడ్డాయి. శ్రీరాముడి యొక్క దివ్య రూపాన్ని చూసి పరవశించిపోయినటువంటి ఆ నెమళ్ళు తమ ఈకలతో రాముడు నడిచేటువంటి దారినంతా కూడా శుభ్రపరిచాయి. ఆ యొక్క నిస్వార్థ భక్తిని చూసి చెలించిపోయినటువంటి శ్రీరామచంద్రమూర్తి, నేను ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరిస్తాను, అప్పుడు మీ యొక్క సేవని అలాగే మీరు చేసినటువంటి ఈ యొక్క నిస్వార్థ భక్తిని నేను ఈకల రూపంలో నా తలపైన ధరించి మీ భక్తిని గౌరవిస్తాను అని మాట ఇచ్చాడు రామచంద్రమూర్తి. ఆ విధంగా కృష్ణావతారంలో రాముడు త్రేతాయుగంలో ఇచ్చినటువంటి ఆ మాటని ద్వాపర యుగంలో నిలబెట్టుకున్నాడన్నమాట. నెమలి పించం దాని యొక్క ప్రతీక, బ్రహ్మచర్యానికి, స్వచ్ఛతకు మరియు ప్రశాంతతకి ప్రతీక. అలాగే కృష్ణుడు కూడా సర్వవ్యాపకుడుగని సమస్త సృష్టిలో ఉన్నటువంటి అంతర్యామి సర్వాంతర్యామి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఇన్ని రంగుల వైవిధ్యాలు అలుముకున్నటువంటి ఆ యొక్క నెమలి పించాన్ని, దాంట్లో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని ఆయన ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా ఇంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాడు. అండ్ దీంట్లో భాగంగా ఇన్ని రంగులుంటాయి కదా నెమలి పించంలో, ఆ వైవిధ్యాలన్నీ కూడా నాలోనే ఉన్నాయి అనేటువంటి ఒక ఆంతర్యాన్ని సూచిస్తుంది శ్రీకృష్ణుడు నెమలి పించ ధారణ అన్నమాట. సో కృష్ణలీలల్లో ఇంతటి అద్భుతమైనటువంటి భావాలు దాగున్నాయి అనేటువంటిది ఎన్ని మార్లు స్మరించినా కూడా తనివి తీరని ఆనందం కల్పిస్తుంది. సో వెల్, మరి మీ అందరి కోసం ఇంకొక అద్భుతమైన పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.
1: అభినయ రాజా గోకుల బాల కోటి ప్రకాశ విరహ నరక శ్రీ రక్షకమాల కమ్మని కలలను కదిపితే చాల కన్నీ కౌకిలి చేరగలేవా ఊహల బాకిట ఉండకురా కల వెన్నెల దిందు వరం మీరా పూతన గర్పమణంచిన వాడ పాపపు విరహము బలి గుణరాల మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీర.

విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. భారతదేశపు తొలి జియోసింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున జిఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05ను సబ్ జియోసింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురా నగరం శ్రీకృష్ణుని జన్మభూమిగా పురాణాలు పేర్కొంటున్నాయి. గోదావరి నదిలో డ్రైన్ల ద్వారా కలుస్తున్న కాలుష్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాజిస్టిక్స్, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు మంత్రిని సచివాలయంలో కలిసి పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయాల్లో MRO కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపింది. విజయవాడలో AME శిక్షణ, కర్నూలులో పైలట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై చర్చించింది. లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ తొలి సమావేశం కమిటీ చైర్మన్

మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభినేని బాలశౌరి అధ్యక్షతన నిన్న ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో మత్స్యశాఖ అధికారులతో శాఖ పరిధిలోని చట్టాల కింద రూపొందించిన అనుబంధ నిబంధనలపై కమిటీ సమీక్షించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రయోజనాలు అర్హులైన మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని బాలశౌరి అధికారులను ఆదేశించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. పుత్తలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

సో 9:04 దాటి 35 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగాకి స్వాగతం సుస్వాగతం. నేటి ఈ గంట మనమందరం కూడా ద్వారకా నగర వాసులమే. మధురా నగరిలో యమునా తటిలో నల్లనయ్య ఆటలు, ఆ ముద్దుగారే యశోదా తనయుని యొక్క ముద్దు పాదాలు మన అందరి ముంగిళ్లలో ముత్యాల ధారలై పారే వేళ ఈ చిన్ని శిశువు అవతార విశేషాలని లీలలని మనసారా స్మరించుకుందాం, పాడుకుందాం, తరించిపోదాం. భగవంతుని యొక్క అవతారములు అనంతములు. ఒక అక్షయ సరోవరం నుంచి వాగులు ఏరులు ఏ విధంగా నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయో అదే విధంగా శాశ్వతుడైనటువంటి పరమాత్ముడి నుండి వివిధ అవతారాలు ఆవిర్భవం అవుతూ ఉంటాయి. సాధారణంగా అవతార ప్రయోజనం ఎప్పుడూ కూడా దుష్ట శిక్షణ, శిష్టరక్షణకై ఉంటుంది. అయితే శ్రీకృష్ణావతారంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే జగత్తులో ఉన్నటువంటి రాక్షసుల సంఖ్య అధికమై ఉన్నందున తాను ఆ భారాన్ని మోయలేక ఉన్నానని భూదేవి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి వేడుకోగా రాక్షసమయంగా ఉన్న జగత్తుని ఉద్ధరించేందుకు వచ్చిన అవతారమే సాక్షాత్ శ్రీకృష్ణావతారం. అందుచేతనే ఉయ్యాలలో ఉన్నప్పుడే ఆలసించక అసుర సంహారాన్ని ఆరంభించి తన కార్య ప్రణాళికను అమలు చేయసాగాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. సో మాట్లాడుకుందాం మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఈనాటి మన జోరుగా హుషారుగా. వసుదేవసుతం దేవం స్పెషల్ టాపిక్. సో వెల్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

మాతే మలయా ధ్వజ పాండ్య సంధ్యాతే అంటూ అద్భుతమైనటువంటి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. జోరుగా హుషారుగా వసుదే వసుతం దేవం స్పెషల్ టాపిక్ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం కృష్ణాష్టమి సందర్భంగా. బాలకృష్ణుడు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా అన్నీ లీలలే, అవి మాధుర్య రసభరితాలే. దీనికి ప్రధాన కారణం ఆ మాధుర్యానికి అధిపతి అయినటువంటి శ్రీకృష్ణుడు. ఆ పరంధాముడు వ్రజవాసుల యొక్క శుద్ధ ప్రేమకి లొంగిపోయాడు. ఆ యొక్క ప్రజలందరి యొక్క ప్రేమకి ఆయన ఎంత మంత్రముగ్ధులయ్యారు అంటే మాటల్లో చెప్పనలివి కానటువంటి విషయం. అండ్ అక్కడున్నటువంటి వ్రజవాసులు కూడా తమకన్నా తమ సొంత వారికన్నా కృష్ణుడి యందే అధిక ప్రేమ కలిగి ఉన్నారు. అందుకే ఒకనాడు ఆ వ్రజవాసులంతా కూడా సమావేశమై గోకులల్లో శ్రీ బాలకృష్ణుడికి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మరీ మాట్లాడుకున్నారు. ఒకసారి పూతన, మరొకసారి శకటాసురుడు, ఇంకొకసారి

తృణావర్తుడు. ఇలాంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అంత మంచిగా లేవని, దైవానుగ్రహం వలన ఇప్పటి వరకు ఆ ముద్దులునికే చిట్టి బాలకృష్ణుడికి ఎట్టి ప్రమాదము కూడా జరగలేదని, వారు ఆ కృష్ణుడిని గోకులం నుంచి బృందావనానికి తీసుకెళ్లిపోతే మంచి జరుగుతుందని ఆలోచించారట. కృష్ణుడితో పాటుగా వాళ్ల సొంత ఇళ్లని, భూములని, వారి యొక్క జీవనోపాధిని, ఇలా అన్నింటినీ కూడా వదులుకుని బృందావనానికి చేరుకునేంత నిస్వార్థమైన ప్రేమ ఆ వ్రజవాసులది. నిజంగా ఇది సామాన్యమైన విషయమా? అసలు ఒక చిన్న పసిపిల్లవాడి కోసం ఊరంతా తరలి వెళ్లటం, వారి సొంత భూములను, జీవనోపాధిని వదులుకుని మరీ వెళ్లటం అనేది నిజంగా ఆ కన్నయ్య లీల కాకపోతే ఇంకేంటి? ఇంతటి ఉత్కృష్టమైనటువంటి ప్రేమకి నిదర్శనంగా నిలిచింది. వెన్నవలే స్వచ్ఛంగా పవిత్రతతో ఉన్నటువంటి వారి యొక్క హృదయాలలో నవనీతం వంటి మృదువైన సద్గుణాలు కూడా ఉన్నందున ఆ నవనీత చోడురు వాటిని తిరస్కరించేందుకు అస్సలు మనసొప్పలేదు. అందుకనే వాటిని తిరస్కరించకుండా ఆ వెన్నని తస్కరించేందుకు వారి వద్దకే వెళ్లేవాడు. అందుకనే వెన్న దొంగ అని పిలుచుకున్నాడు. సో ఆ నవనీత చోరుడి యొక్క చిలిపి అల్లరి వెనక ఉన్నటువంటి ఆంతర్యం, అలాగే ఆ యొక్క చిన్న కృష్ణుడి వెంట ఉన్న ఆ ప్రేమని వ్రజవాసులు ఈ విధంగా తెలియపరిచారన్నమాట. మరి విందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

బ్యూటిఫుల్ సాంగ్. గోకులంలో సీతా నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం మీ జేఎస్వితో. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

9:20 మన క్లాక్ లో టైమ్, అండ్ ఎస్ మనమున్నాము వసుదేవ సుతం దేవం. స్పెషల్ టాపిక్ ఓన్లీ ఆన్ జోరుగా హుషారుగా కృష్ణాష్టమి సందర్భంగా. మరి ఇప్పటి వరకు బాలకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి లీలలు, బాలకృష్ణుడి కోసం వ్రజ ప్రజలు చేసినటువంటి ఆ నిస్వార్థ భక్తి గురించి తెలుసుకున్నాం. మరి అదే మధుర భక్తి తాత్కాలంలో పదకవిత పితామహుని యొక్క పదాలలో శ్రీకృష్ణ లీలామృతం గురించి క్లుప్తంగా విందామా? పదకవిత పితామహులు అనగానే మనకి గుర్తొచ్చేటువంటి వారు తొలి తెలుగు వాగ్గేయకారులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. మరి అన్నమాచార్యుల వారి యొక్క కలన్నించి జాలువారిన ఎన్నో అద్భుతమైనటువంటి శ్రీకృష్ణావతారానికి సంబంధించినటువంటి సంకీర్తనల యొక్క ఆంతర్యాన్ని ఈనాటి మన కార్యక్రమంలో విందాం. మరి శ్రీకృష్ణుడి యొక్క జననం శ్రావణ బహుళాష్టమి కదా, అందుకనే అన్నమయ్య

పరమాత్ముడు. అంటే శ్రావణ బహుళాష్టమి నాడు అర్ధరాత్రి సమయాన శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆయన జన్మించేటువంటి తరుణంలో బ్రహ్మదేవుడు, శివుడు వీరందరూ కూడా ఆ యొక్క వాకిలి వద్ద ఆయనను స్తుతిస్తూ ఉంటే ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషంగా వాటిని వింటున్నాడు. దేవకీ వసుదేవులతో ముచ్చటిస్తూ తన యొక్క గొప్ప మహిమలని చూపిస్తున్నాడు. ఎంత ముచ్చటగా ఉంటుంది ఆ సుందర దృశ్యమంటే, నయనానందకరంగా నిజంగా ఆ స్తుతులని ఆలకిస్తుంటే శ్రవణానందకరంగా తనువు పులకరించిపోతుంది పారవశ్యంతో అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఇలా కొన్ని కోటానుకోట్ల భక్తుల హృదయాలని ఆయన లీలలతో పాలించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఈ జననానికి సంబంధించిన అద్భుతమైన సంకీర్తన విందాం.

9:28 మన క్లాక్ లో టైం. మరి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించినటువంటి శ్రీకృష్ణుడి యొక్క అన్నమాచార్య సంకీర్తనలలోని ఆంతర్యాన్ని క్లుప్తంగా ఈనాటి మన వసుదేవసుతం దేవం స్పెషల్ టాపిక్ ఓన్లీ ఆన్ జోరుగా హుషారుగా వింటూ ఆనందిస్తున్నారు. మరి కృష్ణుడు సతులారా చూడరే అంటూ కృష్ణ జననాన్ని గురించి వర్ణించినటువంటి ఈ అద్భుతమైన సంకీర్తనానంతరం

అంటూ సాగే ఈ సంకీర్తన నిజంగా శ్రీకృష్ణుడు మన కంటి ముందు పారాడుతున్నట్టే కనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మునిపై ఆ అన్నమయ్య యొక్క భావజాలం మాటల కందని తేనెల ఊట, ఎన్ని మారులు విన్నా తరించిపోయేటువంటి ఆ పదాలు నిజంగానే వర్ణించతరవా? చిన్ని శిశువు చిన్ని శిశువు, ఎన్నడూ చూడరమ్మా ఇటువంటి శిశువు అంటూ అమ్మలాలా, ఎప్పుడైనా ఇలాంటి ముద్దులలికే ఈ చిన్ని శిశువుని ఎక్కడైనా చూశారా? ఎంతో అద్భుతమైనటువంటి ఈ చిన్నారిలాంటి బిడ్డని ఎక్కడా చూడలేదే. ఒద్దికగా నల్లని నీటి తొడిగినటువంటి తోయెంపు కురులు, నిజంగా కర్లీ హెయిర్ అనేటువంటిది, కర్లీ హెయిర్, డింపుల్ చిన్, ఇలాంటి రైమ్లో చదువుకున్నది మాత్రమే మనకి తెలుస్తుంది. స్వచ్ఛమైనటువంటి తెలుగులో అద్దినటువంటి అందమైన అలంకారం, నల్లటి నీటి తడితో కూడినటువంటి తోయెంపు కురులు తూలుతుండగా చక్కగా అప్పుడే ఆ నల్లటి నీటి బొట్లు పడుతూ రింగురింగుల జుట్టుతో ఎంత అందంగా ఉన్నాడో, చింతకాయల వలె గుండ్రని చిన్నటి జడలతో ఆ శిరస్సు ఎంత అలరిస్తుందో చూడ్డానికి, చిన్నారి పాదాలకు ఉన్నటువంటి బంగారు మువ్వల పట్టీలు ఘల్లు ఘల్లుమంటూ మ్రోగగా, ముద్దులలికే వేళ్లకు మొరవంక ఉంగరాలు, మెరిసేటువంటి చేతులకి బంగారు కంకణాలు, ఇవన్నీ కూడా చిన్ని కృష్ణుడికి యశోదమ్మ అలంకరించినటువంటి అలంకారాలు. వాటితో పాటుగా కృష్ణుడు పాలు తాగుతుంటే జారిపడినటువంటి ఆ పాలచుక్కలు ముత్యాలలాగా మెరిసిపోతున్నాయంట ఆ కృష్ణుడి మేనిమీద. ఆ యొక్క ముత్యాల వంటి మెరుపులు శిశువుకి ఇంకొక అలంకారంగా మారాయి అంటూ ఎంతో వైభవంగా ఈ యొక్క సంకీర్తనలో అన్నమాచార్యుల వారి యొక్క భావజాలాన్ని ఈ విధంగా ఆయన రచించారు.

ఎఫ్ఎం 101.3. తొమ్మిది గంటల 35 నిమిషాలు అయిపోయింది, మన క్లాక్ లో టైం. సో మాట్లాడుకుంటున్నాము పదకవిత పితామహుని యొక్క కల నుంచి జాలువారినటువంటి అద్భుతమైన శ్రీకృష్ణ లీలామృతం గురించి క్లుప్తంగా ఈనాటి మన స్పెషల్ టాపిక్ వసుదేవసుతం దేవం. భాషకి భావం అందాన్ని అద్దిందో, భావానికి భాష అందాన్ని అద్దిందో అర్థం కానంత మధురాతి మధురంగా అన్నమయ్య ఈ సంకీర్తనని రచించారు. శ్రీకృష్ణుడి వర్ణనతో ఆ సంస్కృత భాషకే ధన్యతను కల్పించారు అంటే అతిశయోక్తి కానే కాదు. ఆ గోకులానందనుడు ఎలా తలుచుకోవాలో, ఎలా మనస్సుతో సేవించుకోవాలో ఈ కీర్తన రూపంలో విస్పష్టం చేస్తూ మనకందించారు ఆ వెంకటేశ్వరుడి యొక్క భక్త శిఖామణి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఇంతకీ ఆ కీర్తనేంటి జయస్వీ?

ఈ కీర్తన ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మాటల కందని ఆనందాన్ని అందిస్తుంది. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా అనేటువంటి పదాలను పల్లవింపచేస్తూ భావయామి అంటే నిన్ను నేను తలుస్తాను అని అర్థం. మనసేవితం అంటే

మనస్సుతో నిన్ను సేవించుకుంటాను, చింతయేయం అంటే సదా నిన్ను ధ్యానిస్తాను అని అర్థం. శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది గోవు కాబట్టే ఆయన గోపాలుడయ్యాడు. గోపాలుడు అంటే ధర్మాన్ని పాలించేవాడు అని కూడా ఒక అర్థం ఉంది. అలాంటి దామోదరుడి యొక్క దివ్య రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానించుకుంటూ మనస్సుతో ఆ యొక్క చరణాలని సేవ చేసుకుంటూ తన్మయుడను అవుతాను అని అన్నమయ్య భక్తి సాధనలో ఉన్నటువంటి భావన. మరి ఇదే పాట చరణంలో

చెటుల నటనా సముజ్వల విలాసం అని అక్షర రూపమిచ్చారు. మరి కటిఘటిత మేకల అంటే మొలతాడులో ఖచ్చితంగా పొణిగినటువంటి మణిఘంటిక, అంటే ఖచ్చితమణులు పొదిగినటువంటి ఆ యొక్క మొలతాడు. వాటితో పాటుగా చిన్న గంటలు, పటల అంటే విస్తారమైన, నినదేనా అంటే సవ్వడితో అని అర్థం. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు నడయాడుతుంటే సవ్వడి చేశాయట. వీటితో పాటు విభ్రాజం, విభ్రాజమానము అంటే ప్రకాశించునవి అని అర్థం. కుటిల పద ఘటిత అంటే తడబడుతూ వేసేటువంటి అడుగులతో, సంకుల అంటే వ్యాపించిన, సింజితేనతం అంటే మ్రోగేటువంటి ఆ అందెల సవ్వడితో వొంగిన, చెటుల నటనాలు అంటే అందమైన నాట్యంలాగా సముజ్వల విలాసం చేస్తున్నాయి అని అర్థం. అంటే బాగా ప్రకాశించే విలాసం కలవాడిని ధ్యానించి సేవించుకుంటాను అని ఆ బాలకృష్ణుడు నడయాడినటువంటి తీరుని ఎంత అద్భుతంగా వర్ణించాడు కదా. మరి నిరతకల కరితనవనీతం, నిరంతరం ఆ వెన్నను చేత పట్టుకుని ఉన్నటువంటి ఆయనని బ్రహ్మాది సురనికర భావనా శోభితం అంటూ అన్నమాచార్యుల వారు ఎంతో భావయుక్తంగా ఈ భావయామి గోపాలబాలం అనేటువంటి కీర్తనని రచించారు.

ఆహా, ఇలాంటి అద్భుతమైన సంకీర్తనలు వింటే తాదాప్యం చెందటం తప్ప ఇంకా చేసేది చెప్పేది ఏదీ ఉండదు అని అనటం అతిశయోక్తి కాదు. సో ఇలా సాగుతున్నటువంటి ఈ వసుదే వసుతం దేవం స్పెషల్ టాపిక్ కృష్ణాష్టమి సందర్భంగా ఓన్లీ ఆన్ జోరుగా హుషారుగా విత్ మీ జేఎస్వితో. మరి తదుపరి సంకీర్తన ఇంకా ఈ కీర్తన రాలేదేంటబ్బా అని ఎదురు చూస్తున్నారు కదా. నాకు తెలుసండి, మీ మా అందరి ఫేవరెట్

అప్పుడు యశోదమ్మ ఇంటి ముంగిట ముద్దులొలికేటువంటి ముత్యంలాంటి శ్రీకృష్ణుడు, అలాగే తిలకించడానికి వర్ణించడానికి అందని అనంతమైన మహిమలు కలిగిన దేవకీ పుత్రుడు. వీటితో పాటుగా గొల్లభామల అరచేతుల్లో మాణిక్యంలాంటివాడు, కంసుడి యొక్క సవాలు విసిరే వజ్రం లాంటివాడు, మూడు లోకాలకు కాంతులు వెదజల్లేటువంటి గరుడ పచ్చపూస వంటి వాడు, రుక్మిణీదేవికి ప్రేమ కేళిలో ఆమె పెదవులకు తగినటువంటి పగడములాంటివాడు, గోవర్ధన పుట్టను ఎత్తినట్టువంటి గోమేధికల్లాంటివాడు, శంఖు చక్ర

వస్త్రాలు ధరించిన చేతుల మధ్య వెలిగే వైఢూర్యంలాంటివాడు, మాకు ఆయనే గతి అయి రక్షించేటువంటి కమలాక్షుడు. కాళీయుడనే పాము పడగల మీద నర్తించినప్పుడు ప్రకాశించిన ఆ పుష్యరాగంలాంటివాడు, సమస్త లోకాలను ఏలేటువంటి శ్రీవేంకటాద్రిక నల్లని ఇంద్రనీలమణిలాంటివాడు మన శ్రీకృష్ణుడు అంటూ నవరత్నాలతో పోలుస్తూ రచించినటువంటి ఈ యొక్క సంకీర్తన నిజంగా ఎన్ని మార్లు విన్నా తనివి తీరని ఆనందాన్ని అందిస్తుంది.

ఆదిత్య ఎఫ్ఎం 101.3. తొమ్మిది గంటల 53 నిమిషాలు దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్లో టైం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైనటువంటి సంకీర్తనలు. అండ్ ఈ సంకీర్తనలో పాటుగా మనం ఎప్పుడు సంగీతం నేర్చుకున్నా చిన్ని కృష్ణుడి కీర్తనలు నేర్పించటం చాలా చాలా ప్రాశస్త్యం. అండ్ అందులో భాగంగా ఇంకొక సంకీర్తన కూడా ఉంది. ఇట్టి ముత్తులాడి పాలుడేడవారు వాణి పట్టితే

నిజంగా ఇట్టి ముద్దులాడి బాలుడు అంటే కృష్ణుణ్ణి చూసుకునేటువంటి బాధ్యత తీసుకున్న ఒక గోపిక, ఆ ఇట్టి ముద్దులాడినటువంటి ఆ బాలుడు ఎక్కడున్నాడో, ఎక్కడున్నా పట్టి తెచ్చి మరీ పాలు తాగించాలి అని చెప్పి చేసేటువంటి ఆ యొక్క అందమైన సందడి నయనానందకరం.

ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క లీలలు. నిజంగా ఎన్ని మార్లు తలుచుకున్నా అలా వినాలనిపించేటువంటి ఆనందాన్ని, అనంతమైన ఆనందాన్ని కలిగించేటువంటి శ్రీకృష్ణుడి లీలలు సదా ఎప్పుడూ చిరస్మరణీయం. ఎందుకంటే ఆయన సత్ చిత్ ఆనంద స్వరూపుడు కాబట్టి. ఇలాగా కొన్ని కోటానుకోట్ల భక్తుల హృదయాలని తన లీలలతో పాలిస్తూ అష్టమి నాడు పుట్టిన కష్టాలని పారద్రోలి ఇష్టసకుల మదిలో సదా పాడేటువంటి అష్టపదిలాగా, జయదేవుని యొక్క గీత గోవిందంగా మధుర భక్తికి కటాక్షించేటువంటి యమునా తీర మీరా పాటగా, ఆ యొక్క లీలలు మనందరిలో కూడా అజ్ఞాన చీకట్లని తొలగించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించేటువంటి నిరతకర కలిత నవనీతాలు. శ్రీకృష్ణుడి మీద రచించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి సంకీర్తనలు అన్నమాచార్యుల వారు మాత్రమే కాదు, శ్రీకృష్ణుడి మీద రచించినటువంటి అష్టపదులు, అలాగే గీతగోవిందం, మధుర భక్తి తాత్కాణంలో వచ్చినటువంటి ఎన్నో అభంగ్స్, భజన్స్, ఇవన్నీ కూడా సంతోషానికి నాంది పలికేటువంటి సంకేతాలు. బృందావనంలో శ్రీకృష్ణుడి యొక్క నాట్యాన్ని చూస్తూ, వేణుగానాన్ని వింటూ పరవశించని మది, హృది రెండూ ఉండవు. అందుకే

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లా స్థాయి పర్యాటకోత్సవాలు, రోడ్ షోలు నిర్వహించాలని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై సమీక్షించారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతిపాదిత విద్యా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యారంగ సమగ్ర అభివృద్దికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. రాష్ట రాజధానిలోని శేఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణానికి సంబంధించి 759 కోట్ల రూపాయల అంచనాలను రాష్ట మంత్రివర్గం ఆమోదించింది. ఒకే ప్రాంగణంలో రాష్ట పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ భవనాలు నిర్మాణం కానున్నాయి. రాష్టంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, మార్కెట్ ఎగుమతి అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా రూపకల్పన చేసిన ఏపీ పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ 2026-29కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి కొలసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. వచ్చే ఏడాది

దర్శించే గోదావరి పుష్కరాలకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు గోదావరి నది ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక ప్రాంతాల ప్రాధాన్యం, చారిత్రక ఘాట్ల విశిష్టత తెలిపేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులను విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. మొదటి విడత కౌన్సిలింగ్లో అందుబాటులో ఉన్న 4519 ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేక కేటగిరీ ఎన్సీసీ క్రీడా విభాగాల సీట్లను మినహాయించి మిగిలిన 4322 సీట్లు భర్తీ అయినట్లు ఆరోగ్య వర్సిటీ రిజిస్టార్ డాక్టర్ సాయి సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: పది గంటల 5:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో అందరికీ కూడా పేరు పేరున స్పెషల్ గా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది బ్యూటిఫుల్ గా మెసేజెస్ పంపిస్తున్నారు. అండ్ నమస్కారం అండి అంటూ శ్రీకాకుళం నుంచి కేవీ రమణమూర్తి గారు మెసేజ్ చేశారు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సౌజన్య గారు మంగళగిరి నుంచి, హ్యాపీ కృష్ణాష్టమి మీకు కూడా అండి, థ్యాంక్ యూ సో మచ్. శుభోదయం తల్లి. జయస్వి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మిత్రులందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ హరివిల్లు కార్యక్రమానికి స్వాగతం. రాధమ్మ హృదయ రాగమై సత్యభామ నుదుట సౌభాగ్యమై యశోదమ్మ ఒడిలో ముద్దుల బాలుడై ప్రేమకు చిరునామాగా నిలిచినటువంటి నీలమేఘ శ్యాముడు వెన్నెముద్దలోని ఆంతర్యంలో లోకాన్నే మురిపించిన చిలిపి నందనుడు వనమాలి వేషమున మురళి మీటగా గోకుల వీధుల్ని మధురగానంతో మైమరిపించెను. అర్జునుడికి రథసారథిగా నిలిచి గీతామృతం పంచిన జగద్గురువు అతడు. సంపదల కన్నా కుచేలుని స్నేహానికి విలువనిచ్చినటువంటి ఆ స్నేహశీలి నేడు మన ఇంటి గడప ముందు పడే చిన్ని చిన్ని పాదముద్రలు బాలకృష్ణుడు మన ఇంట్లోకి అడుగెట్టేటువంటి శుభ సంకేతాలు. ఆ నందనందనుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సదా అందరిపై ఉండాలని, అండ్ ప్రతి హృదయం గోకులమై ప్రతి ఇల్లు ఆనందాల ఉయ్యలై జీవితం కృష్ణనామ మురళిగా మ్రోగాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ వేలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణా బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మాటల్ని మాతో పంచుకున్నందుకు. పెడన జోగానంద్ర కాలనీ చేపలరాజు గారు, హాయ్ జయస్వి ఎలా ఉన్నారు? మీ బ్రాండ్ షో స్పెషల్ కృష్ణాష్టమి సందర్భంగా అదిరిపోయింది బాస్, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే మీరే చేయాలి. అయ్యో అదేం లేనండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ జయస్వి గారు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణతత్వంలో మనిషి జీవన పదం. పాలలో వెన్న, వెన్నలో నెయ్యి దాగుంది. ఎంత శుద్ధి చేస్తే స్వచ్ఛమైన నెయ్యి పుడుతుందో మనిషి జీవితం కూడా అంతే. కష్టాల వేడిలోనే వ్యక్తిత్వం పరిపక్వమై మనసు ఎదుగుదలను అంటుకుంటుంది. అండ్ గోవర్ధనగిరి ఎత్తింది, చెయ్యి మాత్రమే కాదు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలనే తత్వం కూడా. వీచే గాలి చెప్పే పాఠం ఒకటే, ఆగిపోకు, దారిని మార్చుకుంటూ ముందుకి సాగు. మురళి స్వరాల

మాధుర్యం చెప్తున్నది, మాటల్లో మాధుర్యం ఉంటే మనసులు మనుషులు దగ్గరవుతారని. కృష్ణయ్య నెమలి పింఛన్ చెప్తుంది, ఎత్తుకు ఎదిగిన వినయం తలపై ఉండాలని, అహంకారం అలంకారం కాకూడదని. అండ్ ఇవే కృష్ణుడు చూపిన జీవన మార్గాలు, ఇవే మనిషిని మంచిగా మనిషిగా నిలిపేటువంటి కృష్ణ తత్వాలు అంటూ పాలంపల్లి నరసింహారెడ్డి గారు మాధవరణించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజెస్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
1: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

భారతి ఎఫ్ఎం 101.3. సువెల్ మరి హరివిల్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 10:16 అయిపోయింది. మరి ఈనాటి హరివిల్లులో నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ సమ్ సిద్ధంగా ఉంచేశాను. మరి ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే 8662488814 ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తుండండి. అండ్ ఈనాటి హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ నాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు? ప్రపంచ నాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488814 అనే నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తుండండి బాస్. అండ్ కమింగ్ బ్యాక్, సర్వే జన సుఖనో భవంతు, సమస్త లోక సుఖనో భవంతు, జయస్వి గారికి శుభోదయం. స్థిత ప్రజ్ఞత, కర్తవ్య నిష్ట, ధర్మ పరిరక్షణ ఇవన్నీ కూడా ఆచరణతో పాటించి బోధించినటువంటి గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి మెసేజ్ చేశారు. మూసాపేట్ మహబూబ్ నగర్ ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రోజా శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజా అండ్ సక్కుబాయ్, నేను బాగున్నానండి. జయస్వి గారు, అమ్మవారికి శ్రీకృష్ణ జన్మ పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఇక్కడ అమ్మవారి ప్రస్తావన ఎందుకు వచ్చింది? దసరాని ముందుగానే తెచ్చేశారా? సునీల్ కర్నూతల లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి, అన్నమయ్య జిల్లా. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియచేస్తూ మనకి మెసేజ్ పంపించారు సౌజన్య గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. మీకు మన వాళ్ళందరికీ కూడా హ్యాపీ హ్యాపీ కృష్ణాష్టమి. ప్రియ సఖీ, జయస్వి మేడం బాగున్నారా? ఈ మధ్య మిమ్మల్ని బాగా మిస్ అయిపోయామండి. మార్నింగ్ నుంచి అద్భుతమైన కృష్ణ గానామృతాన్ని మీ సుమధురమైన గానంతో వింటూ ఉంటే మనసుకి చాలా ఆహ్లాదం.

ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ తమరి రాక, మాకెంతో సంతోషం సుమండి అంటూ హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కాహని. సువెల్ అంబికా భవానీపురం నుంచి మెసేజ్ చేశారు, కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు నందనందనుడి యొక్క టాపిక్ చాలా బాగుంది. థ్యాంక్స్ అలాట్ అండి. హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్, కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేడం మీకు కూడా సార్. విజయవాడ నుంచి నందు, వెరీ గుడ్ మార్నింగ్, హ్యాపీ కృష్ణాష్టమి నీకు కూడా. జోరుగా హుషారుగా గురించి శ్రోతలు చాలా బాగా చెప్పారు, పాటలు పాడుతూ మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు శుభ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అందిస్తున్నారు, అలాగే కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కూడా. అందరికీ శుభాకాంక్షలు తెలియచేయండి కృష్ణాష్టమి సందర్భంగా అంటూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి గారు, తిమ్మరాజు రాయగుండం నుంచి అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ హాయ్ హ్యాపీ కృష్ణాష్టమి అంటూ రవికృష్ణ గారు రౌతులపాడు నుంచి, రౌతులపూడి నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శుభోదయం జయస్వి గారు, మిత్రులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణ తత్వాన్ని, కృష్ణుడి గొప్పతనాన్ని మీ మాధురమైనటువంటి గొంతుతో మరింత బాగా వినిపించినందుకు ఉదయం నుంచి బృందావన శోభలో గోకులంలో విహరింపజేసిన మిమ్మల్ని, మమ్మల్ని ధన్యులని చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నరేష్ యాదవ్ గారు పెనబలూరు నుంచి, సారీ పలమనేరు నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నరేష్ గారు. దుర్గారావు గారు, గుడ్ మార్నింగ్, మీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది బాస్, లేకపోతే రంగనాయకమ్మ లాంటి వాళ్ళ రచనలు చదివేటువంటి నాకు నచ్చడమేంటి, అయ్యో నాది కాదండి మాయ, కృష్ణుడు చేసినటువంటి మాయ. సో రేడియో మిత్రులకి శుభదినం, మిత్రులందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. సరైన సమాధానం అందిస్తూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, సుజాత, సాయి ప్రీతం భవానీపురం నుంచి పంపించారు. సో ప్రపంచ నాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, ఆన్సర్స్ తెలిస్తే 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ కమింగ్ బ్యాక్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్.

భారతి ఎఫ్ఎం 101.3. స్వరాభిషేకం భూమి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. పుక్కిట 14 భువన భాండాగారములు దాచి భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము అనే వేద సారముల నొప్పి శిరస్సున పించన్ నుదుటిన కస్తూరి తిలకం, నాసికాగ్రాన నవ మౌక్తికం, వక్షస్థలాన కౌస్తుభం, వేణువే కరకంకణం, కంఠాన ముక్తావళి నలరించి సర్వాంగ సుందర భరితంగా గోపికా స్త్రీల పరివారంతో విజయమే విహారమై గోకుల విహారి ముదావహ మురారి అలంకార ధారణలో ఉన్నటువంటి ఆంతర్య తత్వం విశ్వంతో మమేకమైన ఈ లీలలు లోకంతో విడదీయరాని అవిభక్తంగా ఈనాటి వైష్ణవ చిత్తంలోని ఉపోద్ఘాతం సచ్చిత్తంగా భక్తి నిండిన ఆయసభుక్తంగా వినిపించిన జయశ్రీ గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ చనబండ నుంచి ధర్మరాజుల వాసుగారు. ఆ ప్రాసకి మీరు రాసినటువంటి తీరుకి నా నమస్సులండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా బాస్, ఎప్పుడు ప్రపంచ నాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు, ఏ తేదీన అని అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్.

ఆన్సర్ అండ్ అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాబు, భానుప్రకాశ్, నవ్య, లక్కీ, మీరాబాయ్ అండ్ అలాగే మితిబాయ్ రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణాష్టమి శుభాకాంక్షలతో శుభోదయం జయస్వి గారు, మీకు కూడా శుభోదయం అండి. సరైన సమాధానం రమా గారు ఫ్రం కంకిపాడ్ నుంచి, రంగాచార్యుల గారు, టీచర్స్ కాలనీ, హిందూపూర్, జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అంబికా గారు భవానీపురం నుంచి, నరసింహారెడ్డి గారు, కనకారావు గారు పెడన నుంచి, సో కనకారావు గారు రాంగ్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు అండ్ అంబికా గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానం, కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో, భార్గవి గారు విజయవాడ నుంచి, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, శుభోదయం జయస్వి, మీకు ఆకాశవాణి శ్రోతలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు, శ్రీ లక్ష్మీ రామకృష్ణ ఖమ్మం నుంచి పంపించారు. అద్దంగి నుంచి హరిగారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానం, విజయవాడ నుంచి, విజయవాడ అని టైప్ చేశారేంటి సార్, బట్ ఎనీవేస్, విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు సౌజన్య గారు అండ్ అలాగే మహేష్ గారు ఫ్రం మంగళగిరి నుంచి, అండ్ నందు ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో మనకి తాళ్ల విశ్వనాథరావు గారు బ్రహ్మాపురం పెడన, హాయ్ జయస్వి గారు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందించారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. దేవినగర్ నుంచి సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే నవీన్ ఫ్రం ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్, ధన్యవాదాలు మేడం అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప, రబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి మనకి రాంగ్ ఆన్సర్ అండి, మే మంత్ కాదు. అండ్ జయస్వి గారికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు, థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా అండి. గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి, రాఘవ అండ్ కిషోర్ కుమార్ గారు, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్, మూసాపేట్ మెహబూబ్ నగర్ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం, శుభోదయం జయస్వి గారు, మీకు కూడా శుభోదయం సార్. అలాగే గోపి గారు ఫ్రం పాటి మండల, హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను గోపి గారు, మీరు ఎలా ఉన్నారు? సో ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. మార్చి 27వ తారీఖు నాటక కళల ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేందుకు 1961లో అంతర్జాతీయ నాటక సంస్థ ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఐటిఐ ఈ దినోత్సవాన్ని ప్రకటించిందన్నమాట. సో మార్చి 27 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ చెప్పేశాను, మళ్ళీ మీరు ఇప్పుడు ఆన్సర్స్ పంపించకండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ అయిపోయింది బాస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, శ్రీకృష్ణుని యొక్క దివ్య ధనస్సు పేరేమిటి? శ్రీకృష్ణుని యొక్క దివ్య ధనస్సు పేరేమిటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని గెస్ చేస్తూ 8662488144 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ పెద్దపారుపూడి మండల్ నుంచి మనకి వీరబాబు గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే ఈ పూట ఇలాంటి కృష్ణుడి పాటలు వినిపించి మమ్మల్ని తరింపజేసిన మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, ఆనందించ ప్రార్థన. సో నేనైతే ఖచ్చితంగా ప్లే చేశానని, ఇంకా చాలా మంది కృష్ణాష్టమి సందర్భంగా బోల్డ్ సర్ప్రైజులు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. నా తర్వాత ఆర్జే కూడా ఇంతకన్నా గొప్పగా మీ అందరినీ అలరిస్తారు. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్. అనంతపూర్ నుంచి అక్తర్ అలాగే వలీ భాష, ఇమాం బి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పుల్ రాజు గారు, అండ్ కమింగ్ బ్యాక్ టు మా లిటిల్ కృష్ణ అంటూ కోనకొండల రమణారావు గారు, కవిత, జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి, నమస్తే జయస్వి గారు, హ్యాపీ హ్యాపీ కృష్ణాష్టమి ఫ్రం భక్తవత్సల నగర్ నెల్లూరు నుంచి రాజశేఖర రాజు గారు, ధన్యవాదాలు మీకు కూడా. సో కృష్ణుని యొక్క దివ్య ధనస్సు పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే గెస్ట్ చేసి నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక మంచి పాట.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జయస్వీతో 10:38 అయిపోయింది క్లాక్ లో టైం. కృష్ణుడి యొక్క దివ్య ధనస్సు పేరేమిటి అని అడిగాను. నిఖిల్ రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ బ్యాక్. మై గాడ్, నిజంగా మెసేజ్లు ఒక యమునా తీరంలాగా ఉంది నాకు.

అంత ఆనందాన్ని అందించింది. అంతమంది ఆన్సర్స్ పంపించినందుకు ధన్యవాదాలండి. ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మొత్తానికి నా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టారండి, థ్యాంక్స్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత గారు అండ్ ఫ్యామిలీ మెంబర్ రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అలాగే రమా ఫ్రం కంకిపాడు నుంచి, కనకారావు గారు పెడన నుంచి, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, వీరందరూ కూడా సరైన ఆన్సర్ ని పంపించారు. అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి గారు సరైన సమాధానం, నరసింహారెడ్డి గారు, మాధవరం నుంచి, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. బ్లూటూత్, అప్పట్లో కూడా బ్లూటూత్ ఉందా అండి? నాకు అస్సలు అర్థం కాలేదు. విజయలక్ష్మి గారు, మీరు ఏదైనా టైప్ చేయబోయి బ్లూటూత్ అని పంపించారా ఒకసారి చూడండి. శ్రీకృష్ణుడి యొక్క దివ్య ధనుస్సు పేరేంటి అని అడిగాను. అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ పంపించారు సౌజన్య గారు మంగళగిరి నుంచి, అలాగే వాసు గారు సనుబండి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి సరైన సమాధానం అందించారు. అలాగే నవీన్ ఫ్రం ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ప్రొద్దుతూడ్ కాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డేరంగ పినాకం అంటూ పంపించారు, కాదు. అండ్ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి నీలేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సరైన సమాధానం. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో మనకి రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుంచి సరైన ఆన్సర్ అందించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి, అండ్ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ కోనకొండ్ల రమణారావు గారు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశం శ్యామల గారు సరైన ఆన్సర్. బీవీ నగర్ నెల్లూరు నుంచి రాజశేఖర్ రాజు గారు సరైన ఆన్సర్ అందించారు. అలాగే శ్రీనివాస్ గారు పోరంకి మీకందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో రైట్ ఆన్సర్ పంపించారు. మహదీక్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు అండ్ స్వరూప, రబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి. దట్స్ ఓకే, ఆన్సర్ ఎక్కడ, పేర్లు మాత్రం పంపిస్తే సరిపోదండి, ఆన్సర్ కూడా పంపించండి ఈసారి. సరేనా, అంబికా భవానీపురం శ్రీకృష్ణుడి ధనస్సు పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కీర్తిక, లితిక అండ్ అశ్విని కుమార్, ఉమా ఫ్రం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జేస్పి గారు, హాయ్ అండి మీకు కూడా. కృష్ణా డిస్టిక్ పెద్దపారుపూడి మండల్ నుంచి మనకి వీరబాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి సరైన సమాధానం. అండ్ ఐఎమ్ షరీఫ్ ఫ్రమ్ అద్దంకి, హాయ్ షరీఫ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ మురళి గారు హాయ్ మీకు కూడా. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానం. రామకృష్ణ, కృష్ణవేణి గారు భవానీనగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి గారు, నమస్తే. కృష్ణుడి గురించి ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది, అదే ఆయన మహత్యం. శ్వేతాలక్ష్మి నిష్కాహని హైదరాబాద్ నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. కృష్ణాష్టమి శుభాకాంక్షలు బంగారు తల్లి అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దపురం మండలం నుంచి, ధన్యవాదాలు సార్ మీకు కూడా. హాయ్, దిస్ ఇస్ సుధాకర్ ఫ్రమ్ నెల్లూరు, యువర్ వాయిస్ ఇస్ లైక్ సింగర్ సునీత, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎం నరేష్ అండ్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ శివధనుస్సు కాదు, భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ సరైన సమాధానంతో లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి సునీల్ కర్నూతల అండ్ మధుసూదన్ రెడ్డి ఫ్రమ్ పాపినేనిపాలెం నుంచి. వెల్, ఇంతకీ ఆ ధనుస్సు పేరేంటి? సారంగపాణి, సారంగం ఆ ధనుస్సుని ధరించాడు కనుకే సారంగపాణి అయ్యాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి యొక్క దివ్య రథం దాని పేరేంటి? మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి యొక్క దివ్య రథం పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అంటిల్ దెన్, సారంగపాణి జాతకం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: సువల్ మరి 10:51 దాటి పరుగు తీస్తోంది. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తారు కదా. అండ్ మనము నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో శ్రీకృష్ణుడి యొక్క రథం పేరేమిటి అని అడిగాను మహాభారత యుద్ధంలో. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, కానీ 2-in-1 ఆన్సర్స్ అనమాట. సో చూద్దాం ఏంటి ఆ 2-in-1 ఆన్సర్స్, దీని వెనక ఉన్న అసలైన ఆన్సర్ ఏంటో. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు జయశ్రీ గారు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నరేష్ అండ్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ కమింగ్ బ్యాక్ టు మై ఆన్సర్స్. ఒక పాట పాడండి ప్లీజ్. అయ్యో తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు అండ్ రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు నరసింహారెడ్డి గారు, సరైన సమాధానం. అనంతపురం నుంచి టైలర్ రమేష్ బాబు గారు అండ్ వెంకటాచలపతి గారు రైట్ ఆన్సర్. రమా గారు కంకిపాడు నుంచి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మన కోసం ఆనంద్ గారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ కమింగ్ బ్యాక్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేని పల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శ్రీకృష్ణుడి రథం పేరు అంటూ కవిత జోష్ణవి, మోహిత్ రావి అండ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మోహిత్ రావు గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. కీర్తిక, లితిక, అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూరు నుంచి సరైన సమాధానం అంది.

మీ మూడో ప్రశ్నకి సమాధానం అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండి వాసు గారు. కలమందరపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావులి గారు సరైన సమాధానం, రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి సరైన ఆన్సర్ అందించారు. అలాగే సరైన సమాధానంతో సుధాకర్ గారు ఫ్రం నెల్లూరు నుంచి పంపించారు. అద్దంకి నుంచి షరీఫ్ గారు రైట్ ఆన్సర్ అండ్ శుభోదయం జయస్వి. మీకు ఆకాశవాణి శ్రోతలకి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి అన్నమాట. ఓకే, రైట్ ఆన్సర్ తో అన్నమయ్య జిల్లా నుంచి సునీల్ గారు, కర్నూతల్ సునీల్ గారు. శ్రీనివాస్ గారు పోరంకి నుంచి రథం పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శుభోదయం జయస్వి తల్లి, ఆర్జీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా. ధనలక్ష్మి డొంక రోడ్ గుంటూరు నుంచి. ఓకే, తప్పకుండా అండి. మిత్రమా, మీ ప్రశ్నకి మా సమాధానం, మా అందరి కోసం మీరు వచ్చి అలరించారు చూడండి, దానికి మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్. ఏమిచ్చి మీలాంటి వాళ్ల రుణం తీర్చుకోవాలి? అయ్యో, ఇక్కడ రుణానుబంధం అనేది ఇప్పుడే కాదు, కొన్ని 90 సంవత్సరాలుగా ఆకాశవాణితో శ్రోతలకు ఉంది, ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అండ్ నేనే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి బ్యూటిఫుల్ డే రోజు మంచి విషయాలు చెప్పే అవకాశం నాకు దక్కినందుకు. సో థ్యాంక్ యూ. అండ్ రాజశేఖర్ రాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, బంగారు తల్లి అంటూ బండార్ త్రిమూర్తులు గుప్తా గారు సరైన సమాధానం పంపించారు. మనల్ని ఆవహించినటువంటి మాయ తెరలను తొలగించి మనలో జ్ఞానదీపాలు వెలిగించిన మహానుభావుడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటూ పంపించారు. ధన్యవాదాలండి. రైట్ ఆన్సర్ తో గోపి గారు మెసేజ్ చేశారు పుట్టపాక నుంచి, పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రైట్ ఆన్సర్ అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి సరైన సమాధానం. హాయ్ మామ్ జయస్పి గారు, గుడ్ మార్నింగ్, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అండ్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు ఇంకా అందరికీ కూడా. రాజు టైలర్స్ అనకాపల్లి, అనకాపల్లి జిల్లా పరవాడ గండివారి వీధి, రాజుదేవి, దివ్యశ్రీ ఇంకా కుశల్, థ్యాంక్ యూ. అండ్ పాలంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు, సరైన ఆన్సర్ అందించారు. వివిధ భారతి సిబ్బందికి శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు. మార్కాపురం జిల్లా తుర్లపాడు మండలం కందళ్లపల్లె గ్రామం నుంచి హరిబాబు మరియు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి సరైన సమాధానం. అండ్ నరేష్ అండ్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ పంపించారు. రామకృష్ణ కృష్ణవేణి గారు భవానీపురం అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. హాయ్ శుభోదయం జయస్వి గారు, అండ్ ఈ రోజు జాయిన్ అయ్యాను అంటూ వెంకటరామరెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి, వెల్కమ్ వెల్కమ్ టు ది ఫ్యామిలీ ఆఫ్ వివిధ భారతి అండి, సదా ఎప్పుడు ఇలానే మెసేజెస్ చేస్తూ వింటూ ఆనందించండి. లక్ష్మి ఫ్రం వైదంపేట అనంతపురం డిస్టిక్ నుంచి నాగార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్ అండి, తప్పకుండా అంటూ మెసేజ్ చేశారు. సో ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. చాలా మంది రెండు రెండు ఆన్సర్లు పంపించారు, అంటే డబల్ ధమాకా అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఉపయోగించినటువంటి రథాన్ని కపిధ్వజం లేదా నంది ఘోషం అని పిలుస్తారనమాట. ఇది కురుక్షేత్ర యుద్ధంలో జరిగింది. అండ్ దాంతోపాటుగా జైత్రము అనేటువంటి రథం కూడా ఉంది, అది కృష్ణుడి యొక్క సొంత రథం, దాని పేరు జైత్ర. సో ఇది అందుకని కపిధ్వజము అండ్ దాంతోపాటు నందిఘోషము, జైత్ర, ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్ గా కన్సిడర్ చేయబడుతున్నాయి. అండ్ 10:56 అయిపోయింది. హబ్బా, చూస్తూ ఉంటేనే టైం ఇంత ఫాస్ట్ గా అయిపోయింది ఏంటి బాస్. మరి నేను మీ అందరికి టాటా బాబా చెప్పే టైం వచ్చింది కదా. అసలే వెన్న దొంగ వెయిటింగ్, అక్కడ వెన్న దొంగతో పాటు వెన్న పాలకాయలు, ఇంకా చాలా స్పెషల్స్, మరి అవన్నీ కూడా కృష్ణాష్టమి సందర్భంగా ఆరగించాలా. వెళ్తూ వెళ్తూ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

సో వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ కృష్ణాష్టమి. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో సదా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించాలని ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అందించినటువంటి గీతా

సారంతో ధర్మబద్ధంగా మన జీవితాలని సాగిస్తూ విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటూ నేను మీ ఆర్జే జేస్వి సైనింగ్ ఆఫ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ్ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్ఎల్వీ F-17 మిషన్ విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరో 6 ప్రయోగాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ F-17 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యానికి సంబంధించిన మొదటి ప్రయోగం త్వరలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్టంలోని పట్టణ స్థానిక సంస్థల 2 సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఫోటో ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించి గత నెల 12న 2 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఫోటో ఓటరు జాబితాలను తాజాగా ప్రచురించిన 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ కలిపి మొత్తం 59 పట్టణ స్థానిక సంస్థల్లో 1971 వార్డులకు సంబంధించిన వివరాలను అనుబంధ జాబితాలో పొందుపరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ సరిహద్దులను ఫ్రీజ్ చేస్తూ కేంద్రం ఇచ్చిన సర్క్యులర్ జనాభా లెక్కల సేకరణ కోసమే పరిమితమని స్పష్టం చేసింది. దానిని వార్డుల పునర్విభజనకు అన్వయించలేమని పేర్కొంది. పండుగల సీజన్లో పెరుగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్లోని సుబేదార్గంజ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా యశ్వంతపూర్ మార్గంలో 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 11 నుంచి డిసెంబర్ 7 తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. 04135 ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సుబేదార్గంజ్ నుంచి

4136 ప్రత్యేక రైళ్లు ప్రతి సోమవారం యశ్వంతపూర్ నుంచి బయలుదేరతాయని పేర్కొంది. ఈ రైళ్లకు శంకర్ఘర్, దబోరా, మణిక్పూర్, సత్నా, కాడ్ని, జబల్పూర్, నాగపూర్, బలార్షా, సిర్పూర్, కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, కృష్ణ, రాయచూర్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంక స్టేషన్లలో ఇరువైపులా హాల్ట్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులను విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. మొదటి విడత కౌన్సిలింగ్లో అందుబాటులో ఉన్న 4519 ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేక కేటగిరీ ఎన్సీసీ క్రీడా విభాగాల సీట్లను మినహాయించి మిగిలిన 4322 సీట్ల భర్తీ అయినట్లు ఆరోగ్య వర్సిటీ రిజిస్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు. ముందుగా అందరికి హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. సో మార్నింగ్ నుంచి అలా హ్యాపీగా శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషాలు వింటూ మన జయశ్రీ మాటలతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇప్పుడు సినిమా కబుర్ల సమయం అయితే వచ్చేసింది. మరి నేను కూడా తర్వాత మీకు తెలిసాలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కృష్ణాష్టమి గురించి మాట్లాడతాను. అయితే ఇప్పుడు సినిమా కబుర్లు చెప్పుకుందాం, తర్వాత వివిధ వరకు కూడా బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలతో అలా అలా ఇవాళ మంచి సాంగ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ముందుగా మరి మూవీస్ గురించి మాట్లాడాలి అంటే మన తమిళ హీరో సూర్య గురించి మాట్లాడాలి. మరి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా కూడా బాగా సూపర్ హిట్ అయింది కదా. మరి ఆ తర్వాత ఇంకా తన త్వరలోనే 50 మూవీస్ అయితే తను కంప్లీట్ చేసుకోబోతున్నారు తన కెరియర్ లో. సో విశ్వనాథన్ సెన్ సక్సెస్ తో సూపర్ గాను ఆయన మంచి ట్రెండింగ్ లో ఉన్నారు కదా. ప్రెసెంట్ ఎలాంటి సినిమాలు చేస్తున్నారు, ఇంకా కొత్తగా మన ముందుకి ఎలా ప్రెసెంట్ చేయబోతున్నారు, ఇది చాలా ఎగ్జైటింగ్ గా అయితే ఉంది జనాలందరికీ కూడా. సో ఇక తన 50th మూవీలో భాగంగా ఒక చిన్న న్యూస్ అయితే వచ్చేసిందండి. లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో రోలెక్స్ మూవీ అయితే ఒకటి రాబోతుంది. అదే తన 50th మూవీ అని చెప్పేసి తెలుస్తోంది. మరి దీని మీద ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రావాల్సి ఉందన్నమాట, చూద్దాం. మరి తన కెరీర్ ఇలాగే సక్సెస్ఫుల్ గా సాగాలని మనం కూడా కోరుకుంటూ మరి సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా నుంచి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఏంటంటే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నిన్ను చూడాలని ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు కదా. సో ఫన ఫస్ట్ ఫిలిం ఆఫ్ ఎన్టీఆర్, ఆ సినిమాలో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడండి, చాలా చిన్న ఏజ్, అసలు చూడడానికి చాలా చబ్బీగా ఉండే ఎన్టీఆర్, కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడు. అందులోనూ డ్రాగన్ ఫిలింలో అసలు ఇంకా ఆయన వేషధారణ చాలా చాలా డిఫరెంట్గా, ఇదివరకు ఎప్పుడు మనం చూడని ఎన్టీఆర్ని అయితే ఈ సినిమాలో చూడబోతున్నాం. చాలా ఫిజిక్ అయితే మెయింటైన్ చేస్తూ, అసలు ఇదివరకంతా మన ఎన్టీఆర్ని ఎప్పుడు అలా ఊహించుకోలేదు కూడా మనం, మొత్తానికి చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది. సో ప్రజెంట్ ఆయన ఒక ఏంటంటే ఒక గాయం కారణంగా కాస్త రెస్టింగ్లో అయితే ఉన్నారు కదా, కానీ ఇక ఈ మంత్ త్వరలోనే అంటే ఇంకో 2 వీక్స్లోనే ఖచ్చితంగా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అని కూడా అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ డ్రాగన్ ఫిలింకి సంబంధించిన అప్డేట్ ఇంకొకటి ఏంటో తెలుసా, ఇందులో షాహిద్ కపూర్ అండ్ ఆలియా భట్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారంట. సో ఈ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుని ముందుగా ప్రకటించేసిన నెక్స్ట్ ఇయర్ జూన్ 11 కల్లా కూడా ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అని మాత్రం చెప్తున్నారు. మరి చూడాలి, మరి అంతా కూడా అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గా జరిగిపోయి మూవీ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. మరి మీ అందరి కోసం టెంపర్ మూవీ నుంచి ఒక టెంపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

ఎఫ్ఎం 101.3. సో వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇక మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ బద్రీనాథ్ ఫిల్మ్ నుంచి వినేసాం కదా. 11:40 అయిపోతుంది క్లాక్ లో. టైం చూస్తే ఇక సినిమా కబుర్లలో మనమున్నాం. ప్రెసెంట్ అయితే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు అలా సూపర్ హిట్ సినిమాలు తీసుకుంటూ మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా ఆయన కెరీర్ కూడా. ప్రెసెంట్ ఆయన లక్కీ భాస్కర్ 2 మూవీతో బిజీగా ఉన్నారు. ఇక మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శ్రీకాంత్ ఓదల మూవీతో బిజీగా ఉన్నారు. దాని తర్వాత విశ్వంబర మూవీ రిలీజ్ అప్డేట్స్ కూడా కొంచెం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి, సో దీని గురించి మనం ఒకవైపు ఆలోచిస్తూ ఉంటే ఇక మన మెగాస్టార్ గారు తర్వాత నటించబోయే ఫిల్మ్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో నెక్స్ట్ శ్రీకాంత్ ఓదల డైరెక్షన్ లో వచ్చిన సినిమా తర్వాత చిరంజీవి గారు వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో వచ్చే సినిమాతో ఆయన మన ముందుకు రాబోతున్నారు. సో ఈ కాంబినేషన్ అయితే కాస్త టైం పడుతుంది. సో కానీ ఇందులో ఫిల్మ్ లో చూసుకుంటే అసలు మన మెగాస్టార్ గారు బేసిక్ గా మనం ఎలాంటి రోల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎలాంటి రోల్లో మనం చూసి ఎక్కువగా ఎంజాయ్ చేస్తామో అలానే ఉంటుంది అని చిన్న హింట్ అయితే ఇచ్చేసినారు. మరి చూడాలి ఎలా ఉంటుంది ఈ మూవీ అనేది. సో ఈ క్రేజీ కాంబో అనేది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది చూడాలి అంటే కొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. మరి మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ ఠాగూర్ ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను. మీటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:47 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. సో ఠాగూర్ ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినేశారు కదా. ఇక కమల్ హాసన్ గారిది ఒక పోస్టర్ రిలీజ్ అయిందండి, అబ్జర్వ్ చేసుంటారు మీరు కూడా. సో ఎలా ఉందంటే చేతిలో కత్తి, చురకత్తుల్లాంటి చూపులు. సో ఈ పోస్టర్ అంటే ఈ పవర్ఫుల్ క్యారెక్టర్లో, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో ఆయన కనిపించబోతున్నట్టుగా ఆ లుక్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. సో ఇది ఒక తన కొత్త ఫిల్మ్కి సంబంధించిన పోస్టర్ అనమాట. సినిమా డైరెక్టర్ వచ్చేసి సేతుపతి అండ్ అలాగే చిత్త, ఇలాంటి తమిళ్ ఫిల్మ్స్తో మంచి సక్సెస్ అందుకున్న హీరో, ఐ మీన్ దర్శకుడు ఎస్ యు అరుణ్ కుమార్ గారి డైరెక్షన్లో కమల్ హాసన్ గారు లీడ్ రోల్లో ఒక మూవీని అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన లుక్ అనమాట ఇది, మేకర్స్ రిలీజ్ చేసేసారు. సో త్వరలోనే షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ లుక్ టెస్ట్ మాత్రమే చేశారనమాట. అండ్ ఫైనల్గా ఈ లుక్స్ని అయితే ఫిక్స్ చేశారట. సో కమల్ హాసన్ గారు, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్గా ఉండబోతోంది. అండ్ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తొందరలోనే చెప్తాం అని కూడా మూవీ టీమ్ ముందుగానే అప్డేట్స్ అయితే ఇచ్చేసింది. మరి చూడాలి కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఎంతైనా ఆయన లోకనాయకుడు కాబట్టి డెఫినెట్గా ఎలాంటి రోల్ ప్లే చేసినా సూపర్గానే ఉంటుంది కదా. మరి మీ అందరి కోసం అదే సాంగ్ దశావతారం ఫిల్మ్ నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోకులం బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. గంజాయి వ్యసన నిర్మూలనలో భాగంగా ఈగల విభాగం, ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. నూజివీడు మండలానికి చెందిన గంజాయి వ్యసనానికి బానిసనైన 7 మందిని గుర్తించి డీఅడక్షన్ సెంటర్ జీజీహెచ్ ఏలూరులో చేర్పించారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని వ్యసనం నుంచి బయటపడేందుకు పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 112 తెలియజేయాలని సూచించారు. సనాతన సంప్రదాయానికి ప్రతీకగా గోపూజ నిర్వహించాలన్నారు టీటీడీ ఈవో కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర. తిరుపతిలోని గోశాల్లో కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు ప్రత్యేకంగా గోపూజ చేశారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సరైన పోషణ అందించడానికి, పనికి దూరమైనప్పుడు వేతన నష్టాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం మాతృవందన యోజనను ప్రవేశపెట్టింది. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఎంతో సమర్థవంతంగా అమలవుతోంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. ముందుగా గర్భిణీ అయిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద వారి పేరును నమోదు చేసుకుంటే మొదట 3,000 రూపాయలు, తర్వాత 2,000 రూపాయలను ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. అలాగే రెండవ ప్రసవంలో ఆడపిల్ల పుడితే 6,000 రూపాయలను ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. ఇలా జిల్లా వ్యాప్తంగా 28,493 మంది లబ్ధి పొందారు. రాష్ట్రంలో మహిళలు, బాలల భద్రతకు రాష్ట పోలీస్ శాఖ సమగ్ర చర్యలు చేపడుతోందని ఉమెన్ చైల్డ్ సేఫ్టీ విభాగం ఐజీ బి రాజకుమారి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఉమెన్ చైల్డ్ సేఫ్టీ విభాగం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు, బాలల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆయా నేరాలపై సమర్థవంతమైన దర్యాప్తు చేసి ఆపై నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ఈ విభాగం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. ముఖ్యంగా శక్తి యాప్ ద్వారా, అత్యాధునిక సాంకేతికత ద్వారా మహిళలకు మరింత భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:04 దాటి 48 సెకండ్లు కావస్తుంది. మరి ఇప్పుడైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం నేను మీ ఆర్జే తేజు. మరి ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుకోబోతున్నాం, మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ రోజు ఫెస్టివల్ అసలు ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇంకా ఫేమస్ టెంపుల్స్ ఏంటి కృష్ణ భగవానుడివి, మరి మన దేశంలో ఏ విధంగా జరుపుకుంటున్నారు ఈ వేడుకలు, దీని గురించి విశేషాలు మాట్లాడుకోవాలి కదా. మరి ముందుగా శ్రీకృష్ణుడి జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి లేదా కృష్ణాష్టమి ఇలాంటి పేర్లతోనే దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో స్థానిక సాంప్రదాయాలు, ఆచారాలు, కళారూపాలకు అనుగుణంగా ఈ వేడుకలు అనేవి చాలా ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. మరి ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:10 అయిపోయింది. మరి ప్రతి రాష్ట్రంలో మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంటే, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. మరి మహారాష్ట్రలో జన్మాష్టమి అంటే దహి హండి అని పిలుస్తారు. సో దహి హండి అనేదే అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అంటే ఉట్టి కొట్టడం. సో మరి కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం చాలా చాలా చాలా చోట్ల ఇది ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. మనకు తెలుసు కృష్ణుడు తన చిన్నతనంలో వెన్న పెరుగు ఇవన్నీ దొంగలిస్తూ ఉండేవాడు అని మనం కూడా చదువుకున్నాం కదా. మరి దీనికి గుర్తుగానే ఈరోజు అందరూ కూడా యువకులు మెయిన్గా కలిసి హ్యూమన్ పిరమిడ్ లాగా ఫామ్ అయ్యి ఎత్తులో కట్టిన ఆ పెరుగు కుండను పగలగొడతారు. మరి వీటిని గోవింద బృందాలు అని కూడా పిలుస్తారనమాట. మరి ఇక మహారాష్ట్రలోని ఫేమస్ కృష్ణుడి టెంపుల్ గురించి మనం చెప్పుకోవాలి అంటే, మహారాష్ట్రలోని పండర్పూర్ అనే ఒక ప్లేస్లో విఠల్ టెంపుల్ అని ఒకటి ఉందండి. అక్కడ విఠల్ స్వామిని కృష్ణుడి రూపంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక్కడ వార్కరి అనే ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో అది చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక కృష్ణాష్టమి వేడుకలు కూడా అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అదనమాట విషయం. సో మహారాష్ట్రలోని ఒక ప్లేస్లో గురించి మనం మాట్లాడుకున్నాం, విఠల్ టెంపుల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా ఉన్నాయండి మరి ఆయన పుట్టిన ప్లేస్, పెరిగిన ప్లేస్, మరి వీటి గురించి కూడా చెప్పుకోకపోతే ఎలాగా. సో ముందుగా ఒక సాంగ్ విందాం, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడతాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 12:23 అయిపోయింది. మరి ముకుంద ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ చిత్ర గారి వాయిస్ లో వినేశాం కదా. మరి మథుర బృందావనం మెయిన్ గా ఈ ప్లేసెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే మరి శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథుర నగరం అలాగే బాల్య లీలలకు ఫేమస్ అయిన బృందావనంలో ఈ జన్మాష్టమి అత్యంత వైభవంగా జరుగుతుంది తెలుసా. అసలు అర్ధరాత్రి టైంలో అయితే మాత్రం కృష్ణుడి జన్మ ఘట్టాన్ని ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు అక్కడ. అలాగే రాసలీలలు, భజనలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక బృందావనంలో కూడా చూసుకుంటే బాన్కే బిహారీ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే కృష్ణుడి అంటే కృష్ణుడిని అక్కడ ఆ ఆలయంలో బిహారీగా పిలుస్తారు, సో బిహారీగా కొలుస్తారు కూడా. అలాగే భక్తి, సంగీతం, కీర్తనలు, ఉత్సవాలతో ఈ బృందావనం అంతా కూడా ఎప్పుడు అంటే కృష్ణాష్టమి రోజనే కాదు కానీ జనరల్గానే ఎప్పుడూ కృష్ణమయంగానే కనిపిస్తుంది. సో ఈ ట్రిప్స్ జనరల్గా అటువైపు వెళ్ళినప్పుడు మహారాష్ట్ర మథుర అంటే ఈ జన్మస్థలానికి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా మథుర బృందావనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అన్నమాట. వెళ్తే గనక సో మన కృష్ణుడు పుట్టిన పెరిగిన ప్లేసెస్ కాబట్టి ఖచ్చితంగా అందరికీ చాలా బాగా నచ్చుతాయి అండ్ అంతా అక్కడ ఆధ్యాత్మికతే కనపడుతుంది. ఇంకా మరిన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియోసింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియోసింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది, అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలు అందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.

0: satellite from the geo orbit, providing important strategic data for our country.
1: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్, హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం.

విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:41 పిఎం క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే కృష్ణాష్టమి స్పెషల్ గా ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మాటలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇక మనమైతే శ్రీకృష్ణుడు మథురను విడిచిపెట్టి ద్వారకలో తన రాజ్యాన్ని స్థాపించినట్లుగా చదువుకున్నాం కదా, అందుకే ద్వారకను కృష్ణుడి రాజధానిగా భావిస్తారు. మరి ఇక్కడ ద్వారకాధీశ ఆలయం అనేది మన భారతదేశంలోనే ప్రముఖ కృష్ణ ఆలయాల్లో ఒకటనమాట. అలాగే ఈ టెంపుల్ చార్ధామ్లో కూడా ఒకటిగా ఫేమస్ అయింది. మరి ఈ గుజరాత్లోని ద్వారకలో కృష్ణాష్టమి వేడుకలు అనేవి అసలు మాటల్లో చెప్పలేమండి, చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక తర్వాత ఒడిశా రాష్ట్రానికి సంబంధించి అప్డేట్ అనమాట. సో ఒడిశా రాష్ట్రంలో కూడా జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి బాల్య లీలలను ప్రదర్శించే కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు తెలుసా. ఇంకా అక్కడ టెంపుల్స్లో ప్రత్యేక పూజలు భజనలు జరుగుతూ ఉంటాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కృష్ణుడి జీవిత ఘట్టాలను నాటక రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మనకి ఒడిశా పేరు వినగానే జనరల్గా గుర్తొచ్చేది పూరి జగన్నాథ ఆలయం కదా. మరి ఈ పూరి ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ప్రధాన దైవాలుగా భావిస్తారనమాట అక్కడ. మరి ఇక్కడ జరిగే రథయాత్ర కూడా చాలా చాలా ఫేమస్ అనమాట, తెలుసు కదా అందరికీ. అండ్ ఈ కృష్ణుడి బాల్యాన్ని కానివ్వండి, ఈ కృష్ణుడి బాల్యాన్ని చూస్తే మనకి మథురా నగరం గుర్తొస్తుంది. అలాగే బృందావనం గుర్తు చేస్తే ఆయన రాజవైభవాన్ని మాత్రం ద్వారకా నగరం గుర్తు చేస్తుంది. అలాగే ఇక జగన్నాథ క్షేత్రం మాత్రం ఆయన విశ్వరూప భక్తిని మనకు పరిచయం చేస్తుందనే చెప్పాలి అదనమాట. సో చాలా విషయాలు ఇంకా మనం మాట్లాడుకుందాం ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి, ఆ విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం పాండురంగుడు ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విత్ భారతి ఎఫ్ఎం 100.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం పాండురంగుడు ఫిల్మ్ నుంచి. నిజంగా గోకులాష్టమి సందర్భంగా మనం ఈ రోజు ఇలా కృష్ణాష్టమి వేడుకల గురించి ఎక్కడెక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇక కృష్ణాష్టమి రోజున చిన్నపిల్లలను రాధాకృష్ణులుగా అలంకరించడం ఆనవాయితీ కదా. మరి మన దేశంలో ఇక చాలా చోట్ల చిన్న చిన్న పిల్లల్ని ఇలా బుజ్జి బుజ్జి బాబుల్నేమో కృష్ణుడిగా, పాపలనేమో రాధాగా, అలా అంటే గోపికమ్మలుగా ఇలా డెకరేట్ చేస్తూ చక్కగా అలంకరణ చేస్తూ ఉంటారు. మరి కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో కూడా ఇలా అలంకరించి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ అన్నమాట. ఇంకా ఉడిపిలో శ్రీకృష్ణ ఆలయం ఒకటి ఉంది. మరి ఈ ఆలయ స్పెషాలిటీ ఏంటో తెలుసా? స్వామివారి దర్శనం ఒక కిటికీ నుంచి చేసుకోవాలి. కనకన కిండి అని చెప్పేసి ఒక చిన్న కిటికీ ఉంటుంది, దీని ద్వారా దర్శనం చేసుకుంటారనమాట. సో ఇలా స్వామివారిని ఎదురుగా కాకుండా ఒక చిన్న కిటికీ ద్వారా దర్శించుకోవడం అనేది ఉడిపి కృష్ణాలయానికి ఉన్న ప్రత్యేక సాంప్రదాయం. ఇక కేరళ తమిళనాడులో కూడా గోకులాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కృష్ణాష్టమిని. ఇక కేరళలోని గురువాయూర్ టెంపుల్ని దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొలువైన గురువాయూర్ను బాలకృష్ణుడిగా, అంటే బాలకృష్ణుడి రూపంగా భక్తులు ఆరాధిస్తారనమాట. ఇక గురువాయూర్లో కృష్ణ భక్తి, అలాగే కేరళ సాంప్రదాయాలు, సంగీతం, నృత్యం ఇవన్నీ కలిసిన ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది గురువాయూర్లో అనమాట. ఇక మన దేశం అంటే మన స్టేట్ గురించి మాట్లాడితే ఏపీ తెలంగాణలో కూడా ఉట్టి కొట్టడం అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ మరి మెయిన్గా చిన్నపిల్లల్ని ఇలా రాధాకృష్ణులు వేషాల్లో అలంకరించడం కానివ్వండి, నైవేద్యాలు సమర్పిస్తూ చక్కగా పూజలు భజనలు చేసుకుంటూ, అండ్ ఇస్కాన్ టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ అయిపోయాయి మెయిన్గా. సో ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట మన ఏపీ తెలంగాణ స్టేట్స్లో ఉట్టి కొట్టడం చాలా బాగా చేస్తారు. అలాగే ఇంకా రాజస్థాన్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్, ఇక్కడ కూడా కృష్ణాష్టమిని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంకా ఏదేమైనా రాష్ట్రాలు మారినా సాంప్రదాయాలు మారినా కృష్ణుడిపై భక్తి మాత్రం ఒక్కటే. మరి ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కృష్ణాష్టమిని ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఏ ఫెస్టివల్ అయినా సరే దాని వెనుక ఉన్న పరమార్థం ఒక్కటే, అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని కదా. మరి మీ అందరికీ కూడా మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. జీఎస్ఎల్వీ F-17 మిషన్ విజయవంతం కావడం దేశానికి గర్వకారణమంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అంతరిక్ష రంగంలో భారత సాంకేతిక సామర్థ్యానికి ఇది మరొక నిదర్శనమంటూ ప్రధాని ప్రశంసించారు. నషాముక్త భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్యోద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తోంది. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్టంలోని మథురా నగరం శ్రీకృష్ణుని జన్మభూమిగా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మథురా నగరంలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. అధర్మాన్ని అడ్డుకుని ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ మహావిష్ణు ఎత్తిన మరో అవతారం శ్రీకృష్ణ అవతారమని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికీ సమాజానికి, ప్రతి వ్యక్తికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని అన్నారు. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరికి అవార్డులు అందజేస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రం, 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఏళ్ల డిగ్రీ కోర్సు కన్వీనర్ కోటా ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 15వ తేదీ సాయంకాలం 4 గంటల వరకు దరఖాస్తులు అధికారిక పోర్టల్ ద్వారా స్వీకరిస్తామని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 1 గంట 9 నిమిషాలు దాటి 35 సెకండ్లుగా వస్తుంది సమయం చూస్తే. ఇక ధీర ప్రోగ్రాంలో మనమున్నాం. మన భారతదేశం సాంస్కృతికంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యత గల దేశం. ఇక్కడ దాదాపు ప్రతి రాష్ట్రానికి తమ సొంత భాష, వంటకాలు, నృత్య రూపాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక నృత్యం విషయానికి వస్తే మన భారతదేశంలో సాంప్రదాయ, శాస్త్రీయ, జానపద, గిరిజన నృత్య శైలులను మనం చూడొచ్చు. అయితే వీటిలో భరతనాట్యం అయితే మాత్రం అతి పురాతనమైనది అని చెప్పచ్చు. మరి మన దేశంలో ఎంతోమంది కళాకారులు నాట్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి దేశ విదేశాలకు పరిచయం చేశారు. వారిలో ఒకరైన యామిని కృష్ణమూర్తి గారి గురించి ఈరోజు మనం ధీర ప్రోగ్రాంలో తెలుసుకోబోతున్నాం. మరి ఫేమస్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి గారు, మరి ఆవిడ గురించి

తగదెంతి తత్తు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక యామిని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఫేమస్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు యామిని గారు. కూచిపూడి నృత్యానికి దేశ విదేశాలలో పేరు తెచ్చిపెట్టారు ఆవిడ. యామిని కృష్ణమూర్తి గారు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20 జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృతి పండితుడు అన్నమాట, తాతగారు ఉర్దూ కవి. ఇక ఆవిడ పూర్తి పేరు యామిని పూర్ణతిలకం. తన తండ్రి ప్రోత్సాహంతో తన 5వ ఏటనే చెన్నైలోని రుక్మిణీదేవి అరెండల్ అనే కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత కూచిపూడి, ఒడిస్సీ కూడా నేర్చుకుని కర్ణాటక సంగీతం అలాగే వీణ వాయించడం కూడా నేర్చుకున్నారు. ఇక వివిధ రకాల డాన్స్ ఫామ్స్ హేమహేమిలైన గురువుల వద్ద ఎంత నేర్చుకున్నా ఈమె తన కళతో ప్రేక్షకులను కట్టిపడేసేవారన్నమాట. మరి తనకంటూ ఒక ప్రత్యేక బాణి ఉందని తెలియజేసేవారు యామిని గారు. భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి, ఒడిస్సీ వీటిలో ఏ డాన్స్ చేసినా సరే ఒకదానికొకటి మ్యాచ్ చేయకుండా ఆయా సాంప్రదాయాల పరిధిలోనే వ్యక్తిత్వాన్ని అభివ్యక్తం చేసేవారన్నమాట. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి డాన్స్కి గుర్తింపు రావడానికి చాలా కాలం ముందే యామిని గారు అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా ఇలాంటి ఎన్నో దేశాలు పర్యటించి నృత్య ప్రదర్శనలు ఇచ్చి భారతీయ నాట్య ప్రచారం చేయడం జరిగింది. మరి మరిన్ని విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం యామిని గారి గురించి. ఈలోపు 1:20 మనం ప్రాంతీయ వార్తలు అయితే వింటాము. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు: జీఎస్ఎల్వీ F-17 ఉపగ్రహం

0: ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం, బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. వార్తల వివరాలు. రాష్టంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ F-17 విజయం భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 173 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వినతుల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటు సభ్యులు అప్పలనాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం జరిగిన స్వామివారి అభిషేక సేవలో రాష్ట హైకోర్టు న్యాయమూర్తి డి రమేష్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనమనంతరం సీఎం రమేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు రావడం శుభ పరిణామమన్నారు. ఈ జలాల ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఉపయోగపడనున్నాయని తెలుపుతూ,
1: మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లాకి గోదావరి జలాలు తీసుకురావడం ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం. అందుకే అది అయిన తర్వాతనే తిరుమలకు వచ్చి ఆ మొక్కు తీర్చుకున్నామని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అంతా కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈరోజు కోరుకోవడం జరిగింది.
0: గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రులతో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని ఒక ప్రకటనలో వెల్లడించారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, దీర్ఘకాలిక నొప్పులు, శ్వాసకోశ సమస్యల వంటి వాటికి యోగా ప్రకృతి వైద్య విధానాల్లో చికిత్స అందించనున్నారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా సుమారు 100 నుంచి 120 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి టెక్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన గనులు భూగర్భ వనరుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన రసాయన ప్రయోగశాల, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, గనుల నమూనా ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి హాజరైన గనుల అధికారులతో మంత్రి సమావేశమై శాఖ పనితీరు, ఇసుక నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానంగా ఇసుక గనుల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు మేలు జరిగే విధంగా శాఖలో పారదర్శకతను పాటించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ ఆలయం

0: లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుని బోధనలు నేటికి మార్గదర్శకమని కృష్ణాష్టమి వంటి పండుగలు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్టంలో ఆలయ పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని
1: ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఇక్కడ జరుపుకుంటాం. అందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకను ఘనంగా జరుపుకుని, ముఖ్యంగా విజయవాడ నగరంలో అయితే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని పండుగలు జరుపుకునే విధంగా ఇక్కడ కూడా జరుపుకుని మరింత ప్రతిష్టను జరిపే విధంగా కోరుతుంది. ఈ స్పిరిచువల్ టూరిజం పెరిగే కార్యక్రమాల్లో భాగంగా రేపు రాబోయే కాలంలో టూరిజం అనే దానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి ఆధ్యాత్మిక
0: అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్షరాస్యత రేటు పెరిగిందని చెబుతున్నప్పటికీ 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో 2026లో అక్షరాస్యత రేటు 82.1% చేరిందని ప్రభుత్వం ఎలా ప్రకటించిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు తగ్గుతున్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జగన్మోహన్రెడ్డి సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని జలసౌదలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నిర్వహణ, రానున్న రోజుల్లో నీటి వినియోగం, జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసైన 7 గుర్తించగా వారికి ఈగల్ ఆర్ఎస్ఐ బి విజయభాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీసులకు తెలియచేయాలని కోరారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో లాజిస్టిక్స్, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు మంత్రిని రాష్ట సచివాలయంలో కలిసి పెట్టుబడుల అవకాశాలపై నిన్న చర్చించారు. భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయంలో ఎంఆర్ఓ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఆసక్తి చూపింది. విజయవాడలో ఏఎంఏ శిక్షణ, కర్నూలులో పైలట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విమానయాన లాజిస్టిక్స్ రంగాల అభివృద్దితో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. GSLV-F17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: భారతీయ ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తున్నారు ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక ఒక ఫేమస్ క్లాసికల్ డాన్సర్ యామిని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఢిల్లీలో యామిని గారు స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ కూడా ఇస్తూ ఉండేవారు తెలుసా. మరి క్లాసికల్ డాన్స్ లో మెయిన్ గా అసలు డాన్స్ వేయడం మాత్రమే కాకుండా ఆ డాన్స్ ద్వారా ప్రేక్షకులకు ఒక స్టోరీని చూపించాలి. నృత్య రూపకం అంటారు కదా, సో అలా డాన్స్తో పాటుగా వారి హావభావాలతో చక్కగా అభినయించాలి. అలా యామిని గారు ఎన్నో నాట్య ప్రదర్శనలిచ్చి ఎన్నో బిరుదులు కూడా సొంతం చేసుకున్నారు. విశ్వమోహిని, భామావేణి లాంటి బిరుదులు ఆవిడకి లభించాయి. అలాగే నృత్యంలో ఆమె చేసిన సేవలు గుర్తించిన ప్రభుత్వం 1968 పద్మశ్రీ, ఇక 2001 పద్మభూషణ్, 2016 పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆవిడని సత్కరించడం జరిగింది. అలాగే యామిని కృష్ణమూర్తి గారు వివాహం కూడా చేసుకోకుండా అవివాహితగానే ఉండి నాట్యరంగానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు అన్నమాట. అంతటి గొప్ప కళాకారిణి 2024 ఆగస్టు 3 తన 84 వయసులో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మరణించారు. కానీ భారతీయ నృత్య కళారూపకం అంటే భారతీయ నృత్య కళాకారులందరికీ కూడా యామిని కృష్ణమూర్తి గారు ఒక గొప్ప ఆదర్శం అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:47 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే బ్యూటిఫుల్ సాంగ్ పౌర్ణమి మూవీ నుంచి వినేశాం కదా. మరి మనం బేసిక్గా చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్లో కానీ మనకి వచ్చినా రాకపోయినా అలా డ్యాన్సులు వేస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, డ్యాన్స్ అనేది వినోదం కోసం మాత్రమే కాదు, అది గొప్ప వ్యాయామంలాగా కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి డ్యాన్స్ అనేది మన శరీరానికి మనస్సుకి రెండిటికి అనేక ప్రయోజనాలనైతే అందిస్తూ ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అరగంట పాటు డ్యాన్స్ చేయడం వల్ల 10,000 అడుగుల నడిచినంత క్యాలరీస్ ఖర్చు అవుతాయంట తెలుసా. అలాగే డ్యాన్స్ వలన కలిగే మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను ఒక సాంగ్ తర్వాత. మీ అందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: City FM 101.3.
1: చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. సో డాన్స్ వల్ల బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో డాన్స్ అంటే క్లాసికల్ అవ్వచ్చు, వెస్టర్న్, జుంబా, ఏదైనా సరే వాటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది, అలాగే కండరాలు బలపడతాయి. ఇంకా స్పెషల్గా శాస్త్రీయ నృత్యం గురించి చెప్పాలి అంటే, మరి క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు అసలు అనేక రకాల భంగిమలు అయితే ఉంటాయి కదా. ముఖ్యంగా కథక్ అండ్ భరతనాట్యం వంటి వాటిలో అయితే చాలాసేపు శ్వాసను నిలిపి ఉంచడం, ఊపిరి పీల్చుకోవడం, దీర్ఘంగా శ్వాస తీసుకోవడం, కళ్ళు పెద్దగా చేసి పైకి కిందికి తిప్పడం, ఇలాంటి అనేక స్టేజెస్ అయితే ఉంటాయి. మరి ఇవన్నీ మంచి వ్యాయామంగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. మరి శ్వాసకోశ వ్యాధులు కానివ్వండి, కంటి సమస్యలను కూడా ఇవి నయం చేస్తాయి అన్నమాట. అలాగే పాదాలు నిరంతరం లయ ప్రకారం కదులుతూ ఉంటాయి కాబట్టి కీళ్ల నొప్పుల సమస్య కూడా ఉండదు తెలుసా. మరి అలాగే నాట్యాన్ని ఇష్టపడే వ్యక్తికి డిప్రెషన్కే లోనవరు అని కూడా చెప్తున్నారు. అలాగే నిరాశ, ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారంట. ఎప్పుడు గుండె ఆరోగ్యం కూడా చక్కగా ఉండేందుకు ఈ డాన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే డాన్స్ అనేది ఎక్సర్సైజ్లా మాత్రమే కాకుండా మన డైలీ రొటీన్ లైఫ్లో కూడా అన్ని పనులు టైంకి చేసుకునేలాగా ఒక డిసిప్లిన్ని, అలాగే ఒక కరెక్ట్ పాత్లో మనం ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అదనమాట. సో ఏది ఎంటర్టైన్మెంట్ కోసమే అని కాకుండా ఇలా మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా స్టడీస్తో పాటుగా మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా చురుకుగా ఉంటున్నారు. డ్యాన్స్ అవ్వచ్చు, కొంతమంది స్కేటింగ్ అని, లేకపోతే ఇంకా ఏదైనా గేమ్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి నిజంగా ఒక ఆర్ట్ ఫామ్ అనేది ఖచ్చితంగా డ్యాన్స్ అవ్వచ్చు, సంగీతం నేర్చుకొని ఉండొచ్చు, లేకపోతే వీణ వాయించడం, లేకపోతే ఇంకేదన్నా వయలిన్ వాయించడం కానివ్వండి. ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా అందరికీ ఏదో ఒకటి కళ అయితే ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ముందు జనరేషన్స్కి ఇలాంటి కళలను మనం ఇంకా తీసుకెళ్తూ ఉండొచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం దీనివల్ల మనకే ఆరోగ్యంగా ఉంటాము, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అటు మానసికంగా, ఇటు ఫిజికల్గా, మెంటల్గా కూడా చాలా హెల్తీగా ఉంటాం అదనమాట విషయం. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. నెక్స్ట్ మీ అందరి కోసం స్టైల్ ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: కొంచెం క్రాఫ్ట్ మార్చి ఆ షర్ట్ మీద టీ షర్ట్ వేసావు అనుకో, అద్దిరిపోద్ది. అచ్చు మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: మరి నువ్వా, నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, దడదళ్ళ ఆడిపోద్ది. టిట్టో సారీ అభిరుసలో ఉంటావు తెలుసా.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక 2:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అండ్ ఇక మనమైతే ఉన్నాం సందడిసినరీ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ ఒక 4 మినిట్స్ లో ఎగ్జాక్ట్ 2:30కి నేనైతే మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేస్తాను. ఈ లోపు మీరు మాత్రం రెడీగా ఉండండి. 8662488144 నెంబర్కి మీరు మీ ఆన్సర్స్ ని పంపించేసేయచ్చు మరి నేను అడిగే క్వశ్చన్స్ కి. సో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

ఎస్బెండ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతీయ 101.3 అండ్ ఇక నేను మీ ఆర్జే తేజు. ఇక మనం అయితే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో 2:34 అయిపోయిందబ్బా. సో చిరంజీవి గారి సాంగ్ హే జానా సాంగ్ జై చిరంజీవి అని వినేశాం కదా. తర్వాత మరి సందర్శన నటిలో మీరు కూడా రెడీగా ఉన్నారా? మరి ఫోన్లు తీసుకొని 8662-4888-14 నెంబర్ కి నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు పంపించేయచ్చు. ఇంతకీ ఈ రోజు మన షోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో నేను రకరకాలుగా అడుగుతూ ఉంటానండి. కొన్ని లాజికల్ ఉంటాయి, కొన్ని చాలా ఈజీగా ఉంటాయి, కొన్ని ఏమో చాలా కష్టంగా కూడా అనిపించవచ్చు, కన్ఫ్యూజన్లో వస్తాయన్నమాట. సో మీరే చూసుకోవాలి ఎలాంటి ఆన్సర్స్ పంపిస్తారో చూద్దాం. సో చాలా సింపుల్ క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఒక బాక్స్లో 45 యాపిల్స్ ఉన్నాయి, మీకు ఒక 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున మీరు ఇచ్చారనుకోండి, అప్పుడు మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి? సో వినరా, మీ దగ్గర ఒక బాక్స్లో 45 యాపిల్స్ అయితే ఉన్నాయి, మీకు 6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున ఇచ్చారనుకోండి ఆ 6 మందికి, అప్పుడు మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగిలి ఉంటాయి? సో తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించేసేయచ్చు. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

అస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఆన్సర్లు అలా అలా వచ్చేస్తూ ఉన్నాయండి. నేను అడిగిన క్వశ్చన్కి మరి సందేశం నడిలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా 8662488141 నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు. మరి నేను అడిగాను ఒక బాక్స్లో 45 యాపిల్స్ ఉన్నాయి, మీకు 6 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి 3 యాపిల్స్ చొప్పున ఇచ్చారనుకోండి, మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి?

సో ఆన్సర్స్ చూద్దాం ఎవరెవరు పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపిస్తున్నారు, అలాగే కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు. అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా. రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఇంకా రాలా. తర్వాత వెల్కమ్ టు సందర్శ నడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, నా దగ్గర ఏమీ ఉండవు అని చెప్పేసి. వాట్ ఎ లాజిక్! అసలు నేను అడిగాను మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయన్న, సరే కానీ ఆన్సర్ అయితే కరెక్ట్గానే పెట్టేశారు. ఇక గడ్డం మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు మెసేజ్, హాయ్ అండి అంటున్నారు. హాయ్. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా అంటున్నారు. ఎస్, బాగున్నానండి, థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని మెసేజ్ వచ్చింది ఒకటి. ఇంతకీ ఆన్సర్ మీ పేర్లు ఎక్కడ? గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే పెట్టారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ అండ్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. మామూలుగా అయితే ఇట్లా లాజిక్ ఉంటే ఇట్లానా కాదు, నేను అడిగాను మీ దగ్గర ఎన్ని యాపిల్స్ మిగులుతాయి అన్నాను. సో ఈ రెండు మీరు పెట్టినవి రెండు రాంగ్ అండి, ఒకసారి చూసుకోండి. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కరెక్ట్ ఆన్సర్. అనుష అండ్ డానియల్ ఉదయగిరి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, ఒక రెండు నెంబర్స్ తక్కువ పంపించారు మీ ఆన్సర్లో, కానీ రాంగ్ ఆన్సర్ అండి అది. ఓకే, ఎన్జిఓ కాలనీ కడప నుంచి జి డెడ్డన్న గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్. వల్లభనేని శరత్ వల్లభనేని గారు కానూరు విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపూర్ గుడా అనంతపూర్ నుంచి అక్తర్ గారు, ఇమాంబి గారు, అలాగే వలీభాష, కరెక్ట్ ఆన్సర్. ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్ కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు, రెబీనా. ఓకే, కానీ రాంగ్ ఆన్సర్. చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా గౌతమ్ మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గద్వాల జిల్లా ఎం దేవి గారు, జయన్న గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు, కరెక్ట్ ఆన్సర్, ఫ్రమ్ బందర్పల్లి. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కరెక్ట్ ఆన్సర్. ఇక గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. రామకృష్ణ గారు, సునీత ఫ్రమ్ రాజోలి, రాంగ్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ సరిగ్గా వినలేదు అనుకుంటా కొంతమంది. ఒక బాక్స్లో 45 అంటే 45 యాపిల్స్ ఉంటాయి. మీకు ఆరు మంది, ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి మూడు యాపిల్స్ చొప్పున వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మీ దగ్గర ఎన్ని మిగులుతాయి యాపిల్స్ అని చెప్పేసి అడిగా. సో మీ దగ్గర అవ్వచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న బాక్స్లో అవ్వచ్చు. ఓకే, లాజిక్ ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. సో ఇంకా కొంతమంది టైపింగ్ చేస్తున్నారు. సరే, ఒక సాంగ్ తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తారు. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జయసింహ ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఇంకా కొంతమంది పంపించేస్తారు, చూద్దాం. ఇక కరెక్ట్ ఆన్సర్తో మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి పంపించారు, శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు. నథింగ్ అంటున్నారు మీరు. కాదండి, ఉంటాయి. ఇక కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, త్యాగరాజు గారు ఘట్టు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు, కృష్ణ అండ్ సంతోష కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిర్యాల ఆండాలు గారు, తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కాదు, జాప భూమేశ్వర్ అండ్ వెల్లుల్లి, ఐ మీన్ భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు, వెల్లుల్లా, వెల్లుల్లి అనేసేనా, వెల్లుల్లా ఫ్రమ్, ఓకే, వెల్లుల్లా నుంచి మెసేజ్ పెట్టారు కానీ ఫస్ట్ పెట్టిన మెసేజే కరెక్ట్ అండి, సెకండ్ ఇది కాదు ఆన్సర్. తర్వాత పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించేశారు కరెక్ట్గా. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ రాంగ్ ఆన్సర్. ఓకే దెన్, ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తున్నాను. వనపర్తి జిల్లా నుంచి మనకి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి మెసేజ్ పంపించారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ అండి. సో ఇందుకే ఆన్సర్ ఏంటంటే 27. చాలా ఈ సింపుల్, అంటే మనం అందరం మ్యాథ్స్లో చాలా ఈక్ అనుకుంటా, అందుకే కొంతమందికి లెక్కలు రావట్లేదు. సో 6 మెంబర్స్కి మీరు ఒక్కొక్కరికి 3 ఆపిల్స్ చొప్పున ఇచ్చేస్తే, మీ దగ్గర ఉన్న 45 ఆపిల్స్

లో 6 మందికి ఒక్కొక్కళ్ళకి 3 యాపిల్స్ చొప్పున ఇచ్చేస్తే, అంటే 6 3 18, 45 - 18 ఈజ్ ఈక్వల్ టు 27. సో 27 ఇస్ ద ఆన్సర్. ఓకే, సరే, ఈ లెక్కల సంగతి పక్కన పెట్టేసేద్దాం. ఓకే, నెక్స్ట్ రిలేషన్స్ గురించి మాట్లాడతా. సో ఈ రోజుల్లో చాలా కన్ఫ్యూజన్ అండి మాకు, అంటే ఇప్పుడు ఈ జెన్ జెడ్ జనరేషన్కి ఇంకా కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. ఎవరి చెల్లెలు ఎవరికి అత్త, అత్తని చూసి పిన్ని అని పిలుస్తారు, పిన్నిని చూసి అత్త అని పిలుస్తారు. సో ఎవరు పిన్ని ఎవరు పెద్దమ్మ అత్త, కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. సో సరే, ఇదంతా కాదు కానీ చిన్న క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకేమవుతుంది? చాలా సింపుల్గా ఉంది కదా. సో ఆలోచించండి, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది? సో అదనమాట. నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: నేను పక్క లోకల్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్వీట్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేనైతే సాంగ్ ప్లే చేసిన తర్వాత ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, సరిగా అర్థం కాని వాళ్ళకి అన్నాను కదా. చాలా రిలేషన్స్ పేర్లు అయితే పెట్టేస్తున్నారు మొత్తానికి, మేనత్త అని ఎక్కువగా మంది మేనత్త అనే పెడుతున్నారు. సరే ఈసారి చాలా నిదానంగా చదివి వినిపిస్తాను. మేనత్త అయితే కాదు, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు. మీ నాన్నగారి తల్లి యొక్క కోడలి యొక్క కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది? సో ఆన్సర్ ఆలోచించండి ఇప్పుడు. సో 2 టైమ్స్ చెప్పేసా, ఇక కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. మరి 3 గంటల తర్వాత 3 గంటల 2 నిమిషాలకి ఆన్సర్ ఏంటో రివీల్ చేద్దాం. మీ మెసేజ్లు కూడా చదువుతాను. సో విన్నారు కదా, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు మీకు ఏమవుతుంది?

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా,

పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్టంలో ఉపాధ్యాయులకు ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారత తొలి ఉపరాష్టపతి, రెండో రాష్టపతి, ప్రముఖ తత్వవేత్త భారతరత్న డాక్టర్ సర్వేపల్లి

సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రితో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసలైన 7 గురిని గుర్తించగా వారికి ఈగల్ ఆర్ఎస్ఐ బి ఉదయభాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలు వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్త్ లైన్ 1972 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆటిజం కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటిజం అనేది ఒక వ్యాధి కాదు, అది కేవలం ఒక మానసిక స్థితి మాత్రమే అన్నారు. సరైన శిక్షణ మరియు ప్రేమతో వారిని సమాజంలో గొప్పగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లో జల సౌదాలో జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం సందర్శనండి ఈ ప్రోగ్రామ్ లో. 3 గంటల 5 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నేను మిమ్మల్ని అడిగాను ఒక రిలేషన్ క్వశ్చన్ కదా, మీ నాన్నగారి తల్లి కోడలి కూతురి చెల్లెలు చాలా ఈజీగా ఉంది తేజ్, అబ్బో చాలా ఈజీగా ఇచ్చేసావు అనుకుంటున్నారా? సరే చూద్దాం ఆన్సర్స్ పెట్టారా లేదా కరెక్ట్ గా. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండి. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు కరెక్ట్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్ రాంగ్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్ రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి శోభ గారు రాంగ్ ఆన్సర్. పుట్టపక్క నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్ గారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి రాంగ్ ఆన్సర్. రాజేష్ గారు, అంబిక, ప్రేమ్సాయి, వరుణ్ అండ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. మరదలు అంటున్నారా? రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు రాంగ్ ఆన్సర్. గోలకాందొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబిక, ఓకే ఇది ఇందాక చదివినట్టున్నాను, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జమలయ్య దొడ్డదేవరపాడ నుంచి మెసేజ్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్ జమలయ్య గారు. ఓకే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ రాంగ్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. శరత్ గారు, శరత్ వల్లభనేని ఫ్రమ్ కానూరు విజయవాడ కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా రాంగ్ ఆన్సర్. రామకృష్ణ గారు అండ్ సునీత గారు ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్ కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తజావలి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు, వీరేష్ బాబు గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, ఎస్ థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇక అనంతపూర్ నుంచి గుత్తి నుంచి రామాంజనేయులు గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ బోచంపల్లి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక స్పందన గారు, కృష్ణ సంతోష ఫ్రమ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు ఫ్రమ్ విజయవాడ రాంగ్ ఆన్సర్ అండి. రాఘవేంద్ర బళ్ళారి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం రాంగ్ ఆన్సర్. సీను గారు ఫ్రమ్ ఐరాల కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్

తర్వాత వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, రాంగ్ ఆన్సర్. ఇక నాయుడుపేట నుంచి నాగమణి గారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్ కాదు. వి మధుప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తలంపాడు గ్రామం నుంచి పంపించేశారు, తిరుపతి జిల్లా అంట. సరే, ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేశారండి మీరు. ప్రభాకర్ రావు గారు, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప, రబీనా అండ్ ఓకే, వీళ్ళు కొమరం భీం డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అక్తర్, ఇమాంబి, వలీ బాషా, రాంగ్ ఆన్సర్. వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూల్, రాంగ్ ఆన్సర్. చౌడేపల్లి మండలం నుంచి గౌతమ్ గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్గా. ఇక ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప, కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు బందనపల్లి, నెల్లూరు జిల్లా, మనవరాలు అంటున్నారు ఏకంగా. కాదండి, మేనత్త కాదు, మరదలు కాదు, వదిన కాదు. గద్వాల జిల్లా నుంచి ఎం దేవి గారు, జయన్న గారు, ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఝాన్సీ గారు హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి అంటూ అందరికీ తెలియజేస్తున్నారు. తర్వాత ఆన్సర్ వచ్చేసి యా, కరెక్ట్గా మెసేజ్ పంపించేశారు, మీకు కూడా హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. కే పెద్ద నరసింహ గారు, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి గారు, ఎర్రవల్లి మండలం, గద్వాల్ జిల్లా. కానీ రాంగ్ ఆన్సర్ పెట్టేశారు మీరు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపట్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. తులసి, మౌనిక, జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు, రాంగ్ ఆన్సర్. నాగరాజారావు గారు గుంటూరు నుంచి పంపించేశారు, కరెక్ట్గా. బీవీ సుబ్బారావు గారు ఫ్రమ్ మార్కాపూర్, గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే పెట్టారు. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి కరెంట్ షఫీ, కానీ ఇంకా ఆన్సర్ రాలేదు. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. ఇక శోభ గారు ఫ్రమ్ తిరుపతి, రాంగ్ ఆన్సర్. ఇంకొక మెసేజ్ టైపింగ్ అనమాట, అది కూడా రాంగ్ ఆన్సర్, కూతురు అని పెట్టారు. ఓకే దెన్, సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే చెల్లి, ఐ మీన్ సిస్టర్, ఇద్దరు అక్క ఆర్ చెల్లి అవ్వచ్చు. మీ నాన్నగారి తల్లి అంటే మనకేమవుతారు, నానమ్మ. నానమ్మ గారి కోడలంటే అమ్మ, అమ్మ లేకపోతే పిన్ని ఆర్ పెద్దమ్మ కదా. తర్వాత ఆ కోడలి కూతురు అంటే అంటే మనం అవ్వచ్చు, లేదా మన సిస్టర్ ఆర్ పెద్దక్క ఆర్ చిన్నక్క ఎవరో ఒకరు అవ్వచ్చు. ఆ కూతురికి చెల్లెలంటే సిస్టరే అవుతుంది కదా. సో చాలా ఈజీగానే ఉంది. నాన్నగారి తల్లి యొక్క అంటే నానమ్మ గారి కూతురి, అదే ఐ మీన్ కోడలి యొక్క కూతురి యొక్క చెల్లెలు. సో ఇంకా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి టోటల్గా ఆ రిలేషన్ ఏమవుతారు అంటే సిస్టర్ అంతే. సో పెద్ద అవ్వచ్చు, చిన్న అవ్వచ్చు, సిస్టర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. వనపర్తి జిల్లా నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ గారు, శ్యామలా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం. సరే, నెక్స్ట్. ఇక ఈరోజు మన సందర్శన డీలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే,

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.com.

0: gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
2: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
3: ఓకే, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇంకా రెండు మెసేజ్లు అయితే ఉన్నాయి, నేను చదవాల్సినవి. సో కృష్ణాష్టమి శుభాకాంక్షలు వివిధ భారతి ఎఫ్ఎం వింటున్న వాళ్ళందరికీ కూడా, అలాగే మీకు కూడా అని చెప్తూ మెసేజ్ పంపించేశారు ఝాన్సీ గారు. ఇంతకీ ఏ ఊరు అనేది మాత్రం కనిపించట్లేదు, మీ మెసేజ్ పెద్దగా ఉంది. ఓకే ఓకే, దెన్ అందరికీ కూడా హ్యాపీ కృష్ణాష్టమి అండి వన్స్ అగైన్. ఇక హంపాపురం నుంచి మెసేజ్ పంపించేశారు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య గారు, ముంత పెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్, సో ఇవన్నమాట. నెక్స్ట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ కృష్ణాష్టమి కాబట్టి వల్ల, సో కృష్ణాష్టమి అంటే మన జనరల్గా మనం పుట్టి పెరిగాక ఊహ తెలిసిన తర్వాత కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే ఖచ్చితంగా మన మీద మూవీస్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది కాబట్టి అలా సినిమాలలో చూసి మన సీనియర్ NTR గారినే కృష్ణుడిగా ఊహించేసుకున్నాం కదా. నిజంగా రాముడు కృష్ణుడు అంటే ఇలానే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది ఆయనను చూస్తూ ఉంటే కదా. మరి ఆ సీనియర్ NTR గారు మొత్తం ఎన్ని సినిమాలలో కృష్ణుడిగా నటించారు? సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ పంపిస్తూ ఉండండి. మరి విన్నారు కదా, సీనియర్ NTR గారు మొత్తం ఎన్ని సినిమాలలో కృష్ణుడిగా నటించారు? సో ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: రోజు లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
2: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
6: సో వింటున్నారు వివిధ భారతి FM 101.3. ఇక మనమైతే ఉన్నాం సందర్శనరీ ప్రోగ్రామ్ లో.

నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు? మరి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసేద్దాం. మొత్తానికి చాలా రకాల నెంబర్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది 7, 8, 9, 17, ఇక 16, 15, 14, బాబోయ్ రకరకాల మెసేజ్లు పెట్టేశారండి. సో చూద్దాం. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా గారు ఫ్రమ్ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాత్రం రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజులి మండలం కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక మల్లికార్జున గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు ఓకే. మార్నింగ్ నుంచి కృష్ణుడి పాటలు వేయచ్చుగా అంటున్నారా? మార్నింగ్ నుంచి ఒక్క సాంగ్ వదలకుండా అన్నీ వేసేసామండి. సో ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కూడా మీరు వినుంటే, ఇప్పుడు కూడా డెఫినెట్గా కాస్త కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ వేద్దాం. ఓకే, సో సుబ్బరామయ్య గారు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ అండి. సినిమాలలో నటించేశారు, ఇన్ని సినిమాలలో అంటూ బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఓకే, గోలగంధుడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత కరెక్ట్ ఆన్సర్. స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలు ఇన్నున్నాయి. ఓకే, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు అనమాట కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి గారు, బ్రహ్మచారి గారు, శ్రీరామదాసు, అంజయ్యచారి గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ, హలో తేజమ్మ, టోటల్ ఇన్ని ఫిలిమ్స్ అండి అంటూ లంచ్ అయిందా అంటున్నారు. ఎస్, తినేశానండి. మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటినగర్ కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య గారు, ముంత పెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ గుత్తి నుంచి రామాంజనేయులు గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. మంగళగిరి నుంచి మస్తానరావు గారు, దామర్ల పెద్ద మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. నందికొట్కూరు నుంచి లతీఫ్ బాషా కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ గారు చోడేపల్లి మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. లక్ష్మీబాబు గారు మంగళగిరి నుంచి, కాదండి రాంగ్ ఆన్సర్. హాయ్ అక్క, నా పేరు ఝాన్సీ అంటూ పుత్తూరులో వర్క్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టపక్క నుంచి ఆండాల గారు, తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఎం బి మధుప్రసాద్ తలంపాడు గ్రామం దోరవారి సత్రం నుంచి మెసేజ్ పంపించారు తిరుపతి జిల్లా కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. రాజశేఖరరాజు గారు బీవీనగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శరత్ వల్లభనేని ఫ్రమ్ కానూరు విజయవాడ రాంగ్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రశ్న వల్ల మాకు కూడా ఎన్ని సినిమాల్లో కృష్ణుడు పాత్రలు వేశారో తెలిసింది అంటున్నారు వేదాంతం. జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, ఏకైక నటుడు నిజంగా, ఎన్ని రకాల పాత్రలు వేస్తూ పౌరాణికాల్లో మెయిన్గా కృష్ణుడి క్యారెక్టర్ పోషించింది ఈయన మాత్రమే ఎక్కువగా అనమాట. సో ఎన్టీఆర్ గారు, ఈయన తర్వాత ఇంకా అంటే ఈయనకు ముందు ఇంకెవరు లేరన్నా చెప్పాలి. సో వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మీరు పెట్టిన ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, అనూష గారు, డానియల్ గారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఇక వెంకటిల్లి గౌతమ్ సాయి కరివేన బీసీ కాలనీ నుంచి పంపించారు ఆత్మకూరు కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అండ్ సాంగ్స్ సూపర్ అంటున్నారా, థ్యాంక్ యూ. అనంతపూర్ నుంచి అక్తర్ అండ్ వలీబాషా ఇమామి గారు రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. ఇంకా చాలా ఉన్నాయండి మెసేజెస్. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దనూర్ కరెక్ట్ ఆన్సర్. బాగుంది మీ ప్రాస. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. ధను శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ గారు, గంగా భ్రవాణి కరెక్ట్ ఆన్సర్. అరుణ్, డి మోహన్జీ, దివ్యభాయి, అజయ్ అండ్ శృతి కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా చాలా ఉన్నాయండి మెసేజెస్. ఒక సాంగ్ విన్న తర్వాత మిగతా మెసేజెస్ అయితే చదువుతాను. సో వింటూ ఉండండి, ఈలోపు మీకు కూడా ఇంకా ఆన్సర్స్ తెలిస్తే. సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్లో కృష్ణుడిగా నటించారు? ఇంకా ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం రిపీట్ చేశాను. సో వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్బీన్ తెలియజేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో 3:34 అయిపోయింది. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్స్ శ్రీకృష్ణ పాండవ్యం నుంచి వినేశాం కదా. అయితే ఇక మన సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిల్మ్స్ లో కృష్ణుడిగా నటించారని చెప్పేసి అడిగాను. ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయండి, చదివేస్తాను. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వెంకటేష్ గారు ఫ్రమ్ కర్నూల్, రాంగ్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడ నుంచి, రాంగ్ ఆన్సర్. తులసి అండ్ మౌనిక ఫ్రమ్ జయంత్ ఫ్రమ్ నందికోట్కూర్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి పంపించేశారు కరెక్ట్గా. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముతజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం, నా పేరు శేఖర్, వికారాబాద్ నుంచి అంటూ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. నెక్స్ట్ శుభాంశి ఈనమడుగు నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత రేవతి, రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించారు, నెల్లూరు అంట. ఓకే కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నుంచి మెసేజ్ పంపించేశారు ఎవరంటే నేదనూరి కళ్యాణ్, ఋత్విక్ కళ్యాణ్చారి గారు, ఋత్విక్ గారు, శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా, కరెక్ట్ ఆన్సర్. సో ఒక్కొక్క ఫిలిం గురించి రాస్తూ ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది అనేది కూడా పెట్టారనమాట. సూపర్ అసలు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అని చెప్తూ సాతుపాటి రాము గారు, పుష్ప, రాజర్షి ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి మెసేజ్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ అయితే రాలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి శోభా గారు, రాంగ్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. అద్దంకి నుంచి షరీఫ్ గారు, కరెక్ట్ ఆన్సర్. సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. ఓకే లక్కవరం నుంచి వై వెంకటరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. మాయాబజారా కాదు, ఒక సినిమా పేరు పెట్టారు మీరు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్య కూడా

హైదరాబాద్ నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు, అలాగే రాధా మున్నా వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాన జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ కరెక్ట్ ఆన్సర్. కెవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. ఇక డి బాలాజీపురం వనస్థలిపురం నుంచి హైదరాబాద్ నుంచి ఓకే, మీ పేరు బాలాజీపురం అని పడిందండి, బహుశా అది మీ పేరా. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ ఐ థింక్. ఓకే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, అలాగే కైలాష్, మనోజ్ అండ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి ఖాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు కరెక్ట్ ఆన్సర్. అంజన్ గారు దేశిరెడ్డిపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. బుద్ధిమంతుడు చిత్రంలో వేయి వేణువుల ఇది సాంగ్ రిక్వెస్ట్ షో అయితే కాదు, సారీ. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మొత్తం చదివేశాను. సో మోస్ట్లీ అందరూ కరెక్ట్గానే గెస్ చేశారు, కానీ ఎవరో కొంతమంది మాత్రం రాంగ్గా పెట్టేశారు. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే 17. సో మొత్తానికి ఎన్ని సినిమాలలో మన సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణుడిగా నటించారు అంటే 17 సినిమాలు. ఫస్ట్ ఫిలిం అయితే సొంత ఊరు సినిమా, 1956 రిలీజ్ అయింది. సో తర్వాత ఇంకా వరుసగా అలా చాలా చాలా సినిమాలు, మాయాబజార్, శ్రీకృష్ణ తులాభారం, పాండవీయం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, ఇలా చాలానే ఉన్నాయండి. సో సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు. మరి ఇంకొక పాట మీ అందరి కోసం శ్రీకృష్ణ విజయం నుంచి అయితే ప్లే చేస్తున్నాను. ఇక వింటూ ఈ సాంగ్ తర్వాత ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. సో ఈలోపు ఒక సాంగ్ వింటూ చక్కగా బ్రేక్ తీసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, సీనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం ఎన్ని ఫిలిమ్స్ లో కృష్ణుడిగా నటించారు అని చెప్పేసి. టోటల్ 17 ఫిలిమ్స్. ఫస్ట్ ఫిలిం వచ్చేసి సొంత ఊరు సినిమా అని కూడా చెప్పాను కదా. ఇక రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించేశారు కరెక్ట్ గా. పుట్టుపాక నుంచి ఆండాలు తిరుమలయ్య గారు. మళ్ళీ మళ్ళీ మీరే ఎందుకు పంపిస్తున్నారండి, వచ్చాయి కదా ఆజస్ పంపించేశారు, చదివేశాను కూడా. సో చదవలేదనుకుని మళ్ళీ పెడుతున్నారా. శేషసాయి గారు, శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్, కరెక్ట్ ఆన్సర్. గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, కరెక్ట్ ఆన్సర్. గుర్తి అనంతపూర్ డిస్టిక్ రామాంజనేయులు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఓకే దెన్, సో ఇప్పుడు నేను ఒక పాట అయితే ప్లే చేస్తాను, ఆ పాట ఏ సినిమాలోదో మీరు కనిపెట్టాలి. ఓకేనా? సో టైటిల్, సినిమా పేరు ఏంటో మీరు నాకు మెసేజ్ పంపించండి, నేను ఆ పాట స్టార్టింగ్ లైన్ అయితే వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి.

సో విన్నారు కదా సాంగ్, నేను కొంచెం వినిపించాను. సో దీన్ని బట్టి మీరు ఆ సినిమా పేరు ఏంటో గెస్ చేసి పంపించండి. మీరు ఆన్సర్స్ ఎలా పంపించాలో తెలుసు కదా, 8662488 నెంబర్కి ఆ సినిమా టైటిల్ ఏంటో గెస్ చేసి పంపించండి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక నేను ఒక సాంగ్ అయితే వినిపించాను కదా, మదన మోహన అంటూ వస్తుంది. సో ఆ పాట ఏ సినిమాలోది అని చెప్పేసి అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఎవరు పంపించేశారు? అనంతపూర్ నుంచి గుత్తి రామాంజనేయులు గారు, వనిత, త్రిష, నారాయణి, హాసిని ఆన్సర్ పంపించేశారు కరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రోజా, మెర్సీ, విజయ, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి రాంగ్ ఆన్సర్. ముదునూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం నుంచి మనకి వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్, చరణ్ అండ్ సౌమ్య, అంజలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి దేవసేన గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ అండి. నానిగారు ఫ్రమ్ మిరియాల. తెలుగు సినిమా నాకు తెలియడం లేదండి అంటున్నారా, ఇట్స్ ఓకే, నేను అనౌన్స్ చేస్తాను ఇప్పుడు ఏంటో సినిమా పేరు. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి మెసేజ్ పంపించారు హైదరాబాద్, బట్ రాంగ్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్. వెంకటిల్లి గౌతమ్ సాయి కరివేన బీసీ కాలనీ ఆత్మగూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, ఓకే ఆన్సర్ తెలీదు అంటున్నారు. ఇక ఆత్మగూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 2015లో రిలీజ్ అయింది అంటూ సినిమా టైటిల్ కరెక్ట్గా గెస్ చేసి పంపించారు పాలెం పోలయ్య గారు. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. ఓకే ఓకే, ఇక కరెక్ట్ ఆన్సర్తో మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మొండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ అండ్ సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం, నా పేరు శేఖర్ ఫ్రమ్ వికారాబాద్ డిస్టిక్ అంటూ మార్గదర్శి అంటున్నారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు. అలాగే విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవని గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనూష అండ్ డానియల్ పంపించారు కరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మెసేజ్ డి గోవర్ధనరావు, ఇందిరాబాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ మెసేజ్ బెట్రా సురేష్, నిర్మల అండ్ వావెల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేవెల్లనా? ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. ఇక 3:56 అయిపోయింది క్లాక్లో టైం చూస్తే. ఇప్పుడు ఇందాక నేను అడిగిన ఆ పాట కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఈ ఫిలింలోదనమాట. సో ఫైనల్గా ఈరోజు సరేసండి ఇట్లా ముగిసేసి

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ విజయం భారత అంతరిక్ష ప్రస్థానంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. దేశంలో ఒక మోడల్ పార్లమెంటుగా శ్రీకాకుళాన్ని తయారు చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో కంచిలి మండలం కొండపోలేరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు నిర్మించిన బీటీ రోడ్ను ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ అశోక్తో కలిసి ప్రారంభించారు. రాయలసీమను మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక సామాజిక పరంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమకు అదనపు జలాలు తీసుకురావాలనే ఆలోచన చేసింది ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను ఆచరణ

అధికారంలో పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. గుడ్లవల్లేరు మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో P4 ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ గ్రౌండ్ మీటింగ్ విత్ బంగారు కుటుంబాలు అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నేతృత్వంలో ఈరోజు నిర్వహించారు. P4 6వ దశలో భాగంగా

రాజాబాబు అన్నారు. గుడ్లూరు మండలం చిమిడిదిపాలెంలో పల్లె నిద్ర అనంతరం ఈరోజు ఆయన గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద ఉన్న న్యూ కాలనీకి సంబంధించి తాగునీరు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి ఈ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026కు ఎంపిక చేశారు. ఎంపికైన ఉపాధ్యాయులు, హెచ్ఎంలను కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు మిస్సింగ్ గురైన 34 సెల్ ఫోన్లను రికవరీ చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పోలీసులు బాధితులకు ఈరోజు అందజేశారు. డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజా సింహారెడ్డి చేతుల మీదుగా ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే 1930కి కాల్ చేయాలని లేదా సీఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలని ఆయన సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

యూఆర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు. ఇక మనమైతే వచ్చేసాం ఇప్పుడు వివిధ ప్రోగ్రామ్ లోకి. ఇక ఇందాక కొంతమంది మెసేజ్లు లేట్ గా అయితే వచ్చేసాయి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ మెసేజ్ పంపించారు. తర్వాత డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి కరెక్ట్ ఆన్సర్స్. ఇక బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ బెంగాల్ నుంచి మాధవి, ఆంజనేయులు. పశ్చిమ బెంగాల్ కాదండి, భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు మీరు, కానీ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ కాదు. ఇక కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ బెట్రా సురేష్, నిర్మల అండ్ వేవెళ్ళ నుంచి మెసేజ్ పంపించారు. ఓకే దెన్, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:35 అవుతోంది. మనమైతే వివిధాల్లో ఈరోజు ఒక హీరో స్పెషల్ సాంగ్స్ అనమాట. సో ఈరోజు ఏ హీరో సాంగ్స్ వినబోతున్నాం అంటే హీరో తరుణ్ గారివి. సో లవర్ బాయ్ తరుణ్ అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళం. సో తరుణ్ గారి సాంగ్స్, మూవీస్ కానీ సాంగ్స్ కానీ సూపర్ డూపర్ హిట్ కదా ఒకప్పుడు. మరి ఆయన నటించిన సినిమాల నుంచి మీ అందరి కోసం లవ్లీ ట్రాక్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ మీ అందరి కోసం సఖియా సినిమా, తర్వాత ప్రియమైన నీకు, ఇలా వరుసగా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి తరుణ్ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు మీ అందరి కోసం చిరుజల్లు ఫిలిం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ స్పెషల్ గా కృష్ణాష్టమి స్పెషల్ అనే చెప్పచ్చు. సో చిన్న పాపలు చిన్న పిల్లలు ఉన్న పాట అనమాట దీంట్లో, భలే ఉంటుంది. సో వినేసేయండి మీరు కూడా. ఇక శశిరేఖ పరిణయం, నువ్వు లేక నేను లేను, ఇవి కూడా ప్లే చేస్తూ ఉంటాను. సో వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

వాజ్ ద బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శశిరేఖ పరిణయం. సో వినేసారు కదా, తరుణ్ గారి సాంగ్స్ వింటూ చేస్తూ ఉన్నాం. వివిధ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇందాక రాధే రాధే సాంగ్ విన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎలాగో ఇవాళ నేను టెంపుల్స్ గురించి మాట్లాడాను కదా మధ్యాహ్నం, మన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి ఆలయాల గురించి, ఎక్కడెక్కడ ఎలా సెలబ్రేషన్స్ చేస్తున్నారు కృష్ణాష్టమి, సో ఇలా మాట్లాడుకున్నాం. ఇంకొకటి చెప్దాం అనుకున్నాను, బై టైం సరిపోక మాట్లాడలేదనుకుంటా. సో ఏంటంటే, మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కృష్ణాలయం గురించి ఎప్పుడైనా విన్నారా? సో మన ఇండియాతో పాటుగా చాలా దేశాల్లో కృష్ణాలయాలు ఉన్నాయి, కృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి సంబరాలు బాగా సెలబ్రేట్ చేస్తారట. అయితే మన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కృష్ణాలయం వచ్చేసి మన ఇండియాలోనే ఉంది తెలుసా? హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉందన్నమాట అత్యంత ఎత్తులో ఉన్న ఆలయం అన్నమాట ఇది. ఏకంగా పర్వతాల మీద సరస్సు మధ్యలో ఉన్న ఈ టెంపుల్ని చేరుకోవడానికి అంత ఈజీ అయితే కాదు. ఒక 12 కిలోమీటర్స్ పాటు ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళు అయితే చక్కగా వెళ్ళిపోవచ్చు. సో విన్నారు కదా, సో పర్వతాల మీద సరస్సు మధ్యలో ఉంటుందన్నమాట ఈ గుడి. అది కూడా హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో. దీని హిస్టరీ చూసుకుంటే పాండవులు హిమాలయాల్లో అజ్ఞాతవాసం చేసిన టైంలో ఈ సరస్సు అనేది ఏర్పడింది అని చెప్పేసి అంటూ ఉంటారు. మొత్తం మీకు అసలు ఈ జన్మాష్టమి సందర్భంగా అయితే మాత్రం చాలామంది భక్తులు ఈరోజు అక్కడికి చేరుకొని చక్కగా దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. అది విషయం. ఇక సమ్మర్ టైంలో కాకుండా మిగతా టైంలో అంతా కూడా ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇంకా హిమాచల్ ప్రదేశ్ అంటే మనకు తెలుసు ఎప్పుడు మంచు చలి. సో సమ్మర్ టైంలో మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా కూడా కొంచెం ఓపెన్లోనే ఉంటుంది. ఇక డిసెంబర్ నవంబర్ మరి పీక్స్ స్నోఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ, కాబట్టి ఆ టైంలో మాత్రం అసలు మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్లాల్సి ఉంటుంది వెళ్లే వాళ్ళు మాత్రం. అదనమాట విషయం. సో ఇది విషయం. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం, వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం కదా, తరుణ్ గారి సాంగ్స్ వింటున్నాం. నెక్స్ట్ మీ అందరి కోసం నువ్వు లేక నేను లేని సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హీరో తరుణ్ గారు నటించిన సూపర్ సాంగ్స్ అన్ని కూడా వినేశాం కదా. సో ఫైనల్ గా ఒక ఊరిలో మూవీలో నుంచి అయితే వినేశాం సాంగ్. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4:50 అయిపోయింది. మరి ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ అయితే వినేస్తారు. ఇక నేను మీ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్, అండ్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సరికొత్త షోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రామ్స్ తో కుస్తీ పెట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీస్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్, సెమినార్స్, మోటివేషనల్ స్పీచెస్, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీస్ వెలువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతో పాటు సమీప భవిష్యత్తులో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించుకునేందుకు ఐటీ కంపెనీస్ చర్యలు తీసుకున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూస్, పదోన్నతులు అన్ని వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది కదా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థులు బయోడేటాలను తనిఖీ చేస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగ

వేగాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. కాగా ఈ కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీస్ వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూస్ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సిటీలో కంపెనీస్ 54% మందిని, విదేశీ కంపెనీస్ 49% మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు ఐటీ కంపెనీస్ తెలిపాయి. ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తో పని విధానం సమూలంగా మారుతున్నందున అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితం, ఫాస్ట్ పేస్డ్ లైఫ్, బిజీ షెడ్యూల్ లైఫ్ లో ప్రజలు అనేక వ్యాధులు, అనారోగ్య రుగ్మతలతో సతమతమవుతున్నారు. ఆందోళన, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, అనేక ఇతర కారణాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. జీవితంలో వైఫల్యాలు, ఇతర కారణాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవన శైలి సక్రమంగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఫలితంగా ఆలోచన శక్తి తగ్గుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి రావద్దంటే కొన్ని చెడు అలవాట్లను వదిలేయాల్సి ఉంటుంది. మరి ఆ అలవాట్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తప్పక చేయాలి. మెనీ పీపుల్, చాలా మంది హడావుళ్ళు ఉదయం వేళ తినడం మానేస్తారు. ఇది సరికాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితి అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మ్యాండేటరీ. స్వీట్స్ ఇష్టపడని వారు చాలా తక్కువ ఉంటారు, కానీ ఇది మానసిక ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా కోకోనట్ వాటర్, డేట్స్ అంటే ఖర్జూరం మొదలైనవి, సహజ చక్కెరలను కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఎక్కువ కోపం తెచ్చుకోవడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కోపం మెదడులోని నరాలను నేరుగా ప్రభావితం చేస్తుంది, మానసిక సమస్యలను పెంచుతుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మంచి ఆరోగ్యం కోసం సరైన నిద్రపోవడం తప్పనిసరి. డైలీ అట్లీస్ట్ 8 hours ఆఫ్ సాలిడ్ సౌండ్ స్లీప్ చాలా అవసరం. ఇలా సౌండ్ స్లీప్ లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపి ఆలోచన సామర్థ్యం తగ్గుతుంది, ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో కోటీశ్వరుడు మొదలు బీదవారి వరకు అందరూ ఏదో ఒక రకమైన మానసిక వేదనకు గురవుతూనే ఉన్నారు. కారణం జీవన విధానంతో పాటు రకరకాల అంశాలున్నాయి. ఈ ఒత్తిడి వ్యక్తి మనసునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దారుణంగా కృంగదీస్తుంది, ఫలితంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు మానసికంగా దృఢంగా ఉండాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. మనం శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టతరమైన పనైనా సునాయాసంగా అయిపోతుంది. మరి ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో మానసికంగా స్ట్రాంగ్ గా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఒత్తిడి ఎదుర్కోవడానికి సహాయపడుతుంది, హేతుబద్ధమైన ఆలోచనలో సహాయపడుతుంది, ఆత్మగౌరవానికి తోడ్పడుతుంది, జీవితంలో సమతుల్యతను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది, ఉత్పాదక పనిలో సహాయపడుతుంది. ఏంటా అది? మంచి డైట్ అండ్ లైఫ్ స్టైల్. న్యూట్రిషనిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, అధికంగా కెఫెన్ పదార్థాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో ఏ లోపం వచ్చినా అది ముందుగా మెదడును ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ముందుగా మీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మీ మనసును స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు అని పేర్కొన్నారు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు ఏం చేయాలి అంటారా? దానికి మెరుగైన జీవన శైలిని పాటించాలి, మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలి, ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి, అవసరమైన మేరకు 7 to 8 hours మంచి నిద్రపోవాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా,
ప్రాబ్లం ఏదైనప్పటికీ

0: సమస్య ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్ గా అది మనపైకే వస్తుంది. అందుకే మనని మనం మంచిగా చూసుకోవాలి. దిస్ బాడీ ఈజ్ అ టెంపుల్. దానికి కావలసిన పోషకాలు ఇవ్వాలి, మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, అప్పుడే ఇది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, మీకు హెల్ప్ అవుతుంది. దీర్ఘకాలికంగా లాంగ్ రన్ లో కూడా మీరు చాలా హెల్తీగా ఉంటారు. చిన్న చిన్న మార్పులు అంటాం కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి, సర్దుబాట్లు చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అండ్ ఆఫీస్ జాబ్ అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటి సిస్టంలో ఏంటంటే సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రొడక్టివిటీ పెరుగుతుందా లేదా తెలియదు, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందా లేదా తెలియదు. లగ్జరీ వస్తుంది మనుషులకు, కానీ ఎక్కడో ఒక దగ్గర లైఫ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాట్ ఈస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్. మనం చేసే పని, సంపాదించేదంతా కూడా మన కోసమే కదండి, మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం. ఒక మంచి లైఫ్ ఉంటుందనే ఇవన్నీ చేస్తాం, కానీ ఇదంతా సంపాదించి లాస్ట్కి హెల్త్ పోయాక ఏం చేసుకుంటాం అదంతా? అలాగని సంపాదన కూడా మానొద్దు. యూ హ్యావ్ టు మేక్ నెససరీ చేంజెస్. మీ రోజువారీ జీవితంలో, డైలీ రొటీన్లో కొన్ని మంచి అలవాట్లు పెట్టుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఒక మంచి అలవాటు, ఎక్సర్సైజ్ చేయడం ఒక మంచి అలవాటు, హ్యాపీగా ఉండడం, యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్. దీనివల్ల మీకు ఆఫీస్లో కానీ, మీరు పనిచేసే ఏరియాలో కానీ మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. వేరే వారిపై చికాకు పడరు, మీ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతినవు. ఇలా ఉంటే మీ వర్క్ ప్లేస్లో కూడా ఒక మంచి కల్చర్ ఏర్పడుతుంది. యూ విల్ బి హెల్తీ, వెల్తీ అండ్ స్ట్రాంగ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనెలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం బకాయిలు తదితర వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్టంలో ఉపాధ్యాయులకు ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారత తొలి ఉపరాష్టపతి, రెండో రాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని గవర్నర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుతీన ఈ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకునే లక్ష్యంతో ఇంటింటికి తెలుగుదేశం 2026 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి కోటికి పైగా ఇళ్లకు పార్టీ శ్రేణులు తీసుకువెళ్లాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈరోజు స్పందించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో కంచిలి మండలం కొండపోలేరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు నిర్మించిన బీటీ రోడ్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వలసలు లేకుండా చేయడానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి జిల్లాలో కొత్త పరిశ్రమలు పెట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. యువత వినూత్న ఆలోచనలు, ప్రతిభకు వేదిక కల్పించే ఉద్దేశంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో మై భారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు కె వెంకట్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడలోని పీఐబీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో దేవరపల్లి శివారు బీటీ రోడ్కు 60 లక్షలు, ఆలమూరు మండలం పల్లిపేట నుంచి చింతలూరు సూర్యరావుపేట బీటీ రోడ్కు 90 లక్షలు మంజూరయ్యాయి. ఈ రెండు రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండారు సత్య

నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వినతుల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: బలసాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్, వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. మీరు అంతా ఆర్టిఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను, మీ అన్వర్. మరిక లేట్ చెక్ స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 5:10. మరి ఈ టైంలో మనమంతా గీత్ గాత చల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా, అందుకే మీకోసం దబాంగ్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్టిక్యూ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున గీత్ కథాచల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ను వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ ఫక్రీ మరియు లుథేరా. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున గీత్ కథాచర్ ప్రోగ్రాంలో. మరిప్పుడు నెక్స్ట్ వీక్ కోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ మీర్జా మరియు ఎనిమీ. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. కేంద్రంలో రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రభుత్వ విప్ అశోక్తో కలిసి ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. GSLV-F17 ప్రయోగం విజయవంతం అవడంతో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు భారత్ ప్రయోగించిన అత్యంత బరువైన భూ పరిశీలన ఉపగ్రహంలో EOS-051 గవర్నర్ తెలిపారు. దేశానికి తొలి ప్రత్యేక ఇమేజింగ్ ఉపగ్రహంగా ఇది నిరంతర పర్యవేక్షణ జాతీయ భద్రతకు కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. సత్యసాయి జిల్లాలోని పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన నాయకులతో రాష్ట బీసీ సంక్షేమ చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలో ఇప్పటికే జరుగుతున్న అభివృద్ది పనులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులతో మంత్రి చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు గోకులాష్టమి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గోగర్భ డ్యాం వద్ద గల ఉద్యానవనంలో శ్రీకృష్ణుడికి పంచాభిషేకాలు చేశారు. అనంతరం ఉట్లోత్సవం నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యాబోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ఎంపిక చేశారు. ఎంపికైన ఉపాధ్యాయులు హెచ్ఎంలకు కలెక్టర్ శుభాకాంక్షలు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు మిస్సింగ్ కేసుకు గురైన 34 సెల్ ఫోన్లను రికవరీ చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పోలీసులు బాధితులకు ఈరోజు అందజేశారు. పాడేరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజాసింహారెడ్డి చేతుల మీదుగా ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే 1-9

3:00కి కాల్ చేయాలని లేదా సిఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 7 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 6:05. మరి ఈ టైంలో మనమంతా కృష్ణా తీరమంటూ న్యూస్ బైట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణా తీరాన్ని. ముందుగా మీకోసం చెన్నై లవ్ స్టోరీ, ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: అప్నే పరివార్ కో దీజియే సురక్షిత్ జీవన్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ RPLI కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కే సాథ్ అప్నే నజదీకీ డాక్ ఘర్ సే ఆజ్ హీ సంపర్క్ కరే యా indiapost.gov.in పర్ లాగ్ ఆన్ కరే.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికీ సమాజానికి, ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుడి అవతారం మానవాళికి ధర్మం, కర్తవ్యం, సత్యం, న్యాయం, భక్తి, జ్ఞానం వంటి విలువలను బోధించిందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బి అశోక్తో కలిసి కేంద్ర మంత్రి ఈ రోజు పర్యటించారు. కంచిలి మండలంలో 1,31 లక్షల రూపాయలతో నిర్మించిన 2 రహదారులను ప్రారంభించి, ఇచ్చాపురంలో 2,29 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు, ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్ అండర్ బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పూర్తి స్థాయి అభివృద్దికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
3: మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకి రోడ్లు వేశాం. ఇచ్చాపురంలో ఒక బ్రహ్మాండమైన 3 కోర్ట్స్ తో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ కోర్టు, ఒక జిమ్ ఫెసిలిటీ, ఒక అథ్లెటిక్ ట్రాక్, అలాగే చుట్టూ మనం ఒక వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పద్ధతిలో దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం. యువత ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం అనుకున్నటువంటి అభివృద్ధి మనం సాధించగలం. అందుకనే స్పోర్ట్స్ మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాలు చేయాలి, సమాజం చేయాలి, తల్లిదండ్రులు చేయాలి, స్కూల్లో చేయాలి, కేంద్ర సంస్థలు అనేకవి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో నిధులు కూడా మనం తీసుకుని వస్తున్నాం. అయితే ప్రధానమైన ఎజెండా మన శ్రీకాకుళం జిల్లాకి ఉద్యోగాలు, కంపెనీలు, పెట్టుబడులు మనం తీసుకొని రావాలి.
2: ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట వ్యాప్తంగా 173 మందిని రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిని సత్కరిస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రంతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. యువత వినూత్న ఆలోచనలు, ప్రతిభకు వేదిక కల్పించే ఉద్దేశంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమం ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు కె వెంకట్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని పీఐబీ కార్యాలయంలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రూపొందించిన ఈ కార్యక్రమంలో 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. జానపద గీతం, నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం వంటి అంశాల్లో జిల్లా, రాష్ట స్థాయిలో పోటీలను నిర్వహించి జాతీయ స్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ విజేత బృందాలు వారి ఆవిష్కరణల ప్రతిపాదిత నివేదికలను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసే అద్భుత అవకాశం కల్పించనున్నామని ఆయన వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజే ప్రతిపాదనలను పంపాల్సిందిగా కార్పొరేషన్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ నెల 12వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్కు సమర్పించనున్నారు. 13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటిస్తారు. 14వ తేదీన ఏపీ గెజిట్లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన రానుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల నిర్ణయం జరగనుంది. ఈ మేరకు జీవీఎంసీ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరోగ్యవంతమైన తరానికి బలమైన పునాది కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పోషన్ 2.0 పోషన్ అభియాన్ విశేష ఫలితాలనిస్తోంది. పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పోషన్ అభియాన్ పట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లబ్దిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1484 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలతో పాటు 62,909 మంది లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా అందుతున్న నాణ్యమైన ఆహారం కారణంగా ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చానని అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందిన బి దివ్య తెలియజేస్తూ,
4: అంగన్వాడీలో ప్రతి ఒక్క సరుకులు తీసుకుంటాను. 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో చిక్కి, రాగిపిండి, గుడ్లు, 5 లీటర్లు పాలు ఇస్తారు. ఇవి నేను ఇంటికాడ ఉపయోగించుకుంటాను. మా బాబు కూడా పెడతాను ఇవన్నీ. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, బాలింద్రాలకు ఉన్న వరకు ప్రతి ఒక్క సరుకులు కరెక్ట్గా ఇస్తారు, కరెక్ట్గా తీసుకుంటాను. పిల్లలకి బాగా ఫుడ్ పెడతారు, బాగా ఆడిపిస్తారు, బాగా యాక్టివిటీస్ చేపించడంలో బాగా చెప్తారు. ఇవన్నీ కరెక్ట్గా చేస్తారు. తీసుకోవడం వల్ల నాకు హెల్త్ బాగుంది. నార్మల్ డెలివరీ అయినాయి.
2: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపావరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
5: ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
2: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కళ్యాణ మండపంలో ఉచితంగా ఈ వ్రతాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 1,700 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన 1,233 మంది చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. వ్రతం అనంతరం భక్తులకు శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను రేపు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించనున్నామని డీఈఓ ఎన్ ప్రేమకుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందజేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది

ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ఎంపిక చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక సామాజిక పరంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అమరావతిలోని ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పనులను అత్యంత వేగవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం కృష్ణ తీరంలో. జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, భయ్యా మనలో చాలామందికి ఊరికూరికి ఎదుటివారిని నమ్మేసే ఒక హ్యాబిట్ ఉంటుంది. అందులో మనం కూడా ఒకరు అనుకో, అది వేరే విషయం. కానీ కొంతమందికి మాత్రం గతంలో తమకు జరిగినటువంటి అనుభవాలను బట్టి మళ్ళీ వాళ్ళని నమ్మాలి అంటే బహుభయంగా ఉంటుంది కదా. మనకి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు కాస్త అక్కడక్కడ అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి కదా. ఇంతకీ దీన్ని ఏమంటారు తెలుసా? దీనినే పిస్తాంత్రోఫోబియా అంటారు. అవునండి, మీరు విన్నది నిజమే. పిస్తాంత్రోఫోబియా అంటే ఎదుటి మనుషులను నమ్మడం అనేది ఒక రకమైన భయంగా ఉంటుందట. ఏంటో రకరకాల అనుభవాలు, రకరకాల భయాలు, ఏంటో ఈ జీవితాలు. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం లెనిన్ మూవీ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరింత ఆటలు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటావు. భయ్యా, బేసిక్గా మనలో చాలామంది కనిపిస్తుంటుంది భయ్యా, ఇవాళ ఎల్లుండు రెండు రోజులు సెలవు వస్తే మధ్యలో ఉన్న రోజు కూడా సెలవు అయితే ఎంత బాగుంటుందో కదా అని. కానీ అంతటి అదృష్టభాగ్యం ఒక్కోసారి మనకి దొరుకుతుందా? దొరకదు. కావాలంటే మనం లీవ్ పెట్టుకోవడం తప్ప. కానీ ఇటువంటి అదృష్టవంతులు కొంతమంది ఉన్నారండోయ్. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా చెప్తా? ఆ అదృష్ట జాతకులు ఎవరో కాదండి, జపాన్ దేశ ప్రజలు. అవునండి, అక్కడ కనుక ఏదైనా రోజుకు ముందు వెనక హాలిడే వస్తే మధ్యలో ఉన్న రోజును కూడా ఆటోమేటిక్గా హాలిడేగా ప్రకటి చేస్తారట. అదృష్టవంతులంటే వారే కదా. మరి చూద్దాం, ఎట్లాంటి అదృష్టాలు కావాలంటే మనం కూడా అక్కడికి వెళ్ళాల్సిందే, అది మ్యాటర్. మరి ఇప్పుడైతే మీకోసం హనుమాన్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నామ కృష్ణా తీరంలో సింగ్ సింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటాం. బేసికల్గా భయ్య, లైబ్రరీలో ఏం చేస్తూ ఉంటాం? మనకు నచ్చిన పుస్తకాన్ని చదువుతూ ఉంటాం, లేదంటే శాంతంగా అలా సైలెంట్ కూర్చుంటాం. కానీ ఫిన్లాండ్లో ఒక లైబ్రరీ ఉంది భయ్య, అక్కడ పుస్తకాలను చదవడం మాత్రమే కాదు, మనకున్న పాత బట్టలను తెచ్చుకొని చక్కగా కొడుతున్న మిషన్ల మీద కుట్టుకోవచ్చు కూడాట. మీరు విన్నది నిజమే, లైబ్రరీలో బట్టలు కుట్టుకోవడం ఏంటి భయ్య అంటారా? దానికో సెపరేట్ స్పెషల్ రూమే ఉంటుందట. ఆ గది నిండా చక్కగా కుట్టు మిషన్లు ఉంటాయంట, అందులో బట్టలు కుట్టుకొని చక్కగా ఎవరింటికి వాళ్ళు ఉచితంగా తీసుకెళ్లొచ్చట. దీన్నే అక్కడ వాళ్ళు రిపేర్ అండ్ రీయూజ్ అంటారట. ఇటువంటి లైబ్రరీలకు కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుందట అక్కడ. అదన్నమాట. మరి ఇప్పుడైతే మీకోసం గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా?

0: సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, కొంతమంది ఉంటారు భయ్యా తెలివితేటలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు భయ్యా, అందులో ఈ వీళ్ళు కూడా. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, పాపం ఆఫీస్ కాంపౌండ్ మొత్తం చుట్టూరా బాగా గడ్డి పెరిగిందంట. దాన్ని కట్ చేయాలంటే ఆ కట్ చేసే మిషన్లకే డబ్బులు చాలా ఎక్కువైపోతున్నాయట. అందుకని వాళ్ళు ఒక మంచి ఆలోచన చేశారు భయ్యా. ఆ ఆలోచన ఏంటంటారా, 200 మేకలను కొని ఆ పచ్చిక బయల మీద వదిలారట. దెబ్బగా వాటిని చక్కగా ఆ గడ్డిని తింటూ ఒక లెవెల్ చేసినాయంట. ఇంతకీ ఆ ఖర్చు కన్నా మేకల ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అంటారా, అబ్బే అలా తిని బాగా పెరిగిన మేకలను మళ్ళీ అమ్మేశారట. డబ్బులకు డబ్బులు, పనికి పని, చక్కగా అయిందంట. ఇదే పని రిపీట్ చేస్తుంటారంట. తెలివితేటలు ఎవరికి ఊరికే రావు భయ్యా, ఇట్లాంటి గొప్ప గొప్పలకు వస్తాయి మరి. ఏంటో మరి ఆ కంపెనీ, అదనమాట సంగతి.

ఈనాటి మన కృష్ణ తీరం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా, మరిప్పుడు రాబోతున్న పాటలు కూడా వింటూ ఎంజాయ్ చేస్తారండి. తర్వాత మనం అంతా కలుసుకుందాం మనసును మనసాయిలో. అంతవరకు స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. జీఎస్ఎల్వీఎఫ్ 17 ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలిపారు. దేశ అంతరిక్ష రంగం సాధిస్తున్న సాంకేతిక ఆవిష్కరణలో పెరుగుతున్న సామర్థ్యాలకు ఈ ప్రయోగం నిదర్శనమని ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం బకాయిలు తదితర వంటి అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో 2 కీలక బీటీ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కొండపోలేరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు సుమారు 45 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డును ఈరోజు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ అశోక్ ఈ రోడ్లను ప్రారంభించారు. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ప్రభుత్వ హైస్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొని అమృత్ 2.0 పథకం అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో పలు అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా దాచేపల్లి, గురజాల పట్టణంలో మంచినీరు సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆటిజం కేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటిజం అనేది ఒక వ్యాధి కాదు, అది కేవలం ఒక మానసిక స్థితి మాత్రమే. సరైన శిక్షణ మరియు ప్రేమతో వారిని సమాజంలో గొప్పగా తీర్చిదిద్దవచ్చునని చెప్పారు. కృతివెన్ను మండలం లక్ష్మీపురం గ్రామంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ సేరి లక్ష్మీపురం నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని బ్రాంచ్ను ప్రారంభించారు. రాష్టంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్,

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. GSLV-F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. GSLV-F-17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో సింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05ను మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F-17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-05 భూపరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత భూపరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూపరిశీలన సేవలందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
6: GSLV-F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
5: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమాపేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోనీ ఒక సందేశం ఇస్తూ భారత ఇటలీ దేశాలు రెండు ఆసియా యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ రోజు బెల్జియం దేశ ప్రధాన మంత్రి బార్ట్ డి వేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7 కోట్ల 67 లక్షల రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19 కోట్ల 24 లక్షల రూపాయలు, రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15 కోట్ల 45 లక్షల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరం వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా, నవల్ పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది సెమీఫైనల్స్కి చేరుకున్నారు. డెన్మార్క్ చెందిన ప్రత్యర్థులపై 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. జిఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో

పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్టాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
2: Ram, నాలో నీకు నచ్చింది ఏంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 7:17. మరి ఈ టైంలో మనమంతా మనసును మనసే అంటూ మన మెచ్చిన పాటలు వింటూ నేను అడిగే ప్రశ్నలకు సమాధానం పంపిస్తూ సినీ క్విజ్ గేమ్ షో ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసై ప్రోగ్రామ్ని. నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలి అనుకుంటే మీ వాట్సాప్ నంబర్ నుంచి 0866243814 ఈ నెంబర్కి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి పంపించేయడమే అదన్నమాట. మరి మొత్తగా మీకోసం రాబోతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, నేను ఈరోజు సినిమాకు ఉన్నటువంటి ట్యాగ్ లైన్లు చెప్తా, ఆ ట్యాగ్ లైన్తో వచ్చిన సినిమా పేరేంటో మీరు చెప్పాలి. ఓకే, మరి ముందుగా రాబోతున్న ఫస్ట్ వన్ ఏంటిది అంటే, ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అనే క్యాప్షన్తో వచ్చిన తెలుగు సినిమా ఏది? ప్రశ్న మరొకసారి, ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును ఈ అనేటువంటి ఈ క్యాప్షన్తో వచ్చినటువంటి తెలుగు సినిమా ఏది? ఈ ప్రశ్న కనుక మీకు జవాబు తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మన శైలో. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాం కదా, గుర్తున్నదా? ఇచ్చట అన్ని రిపీట్

లో చేయబడను అనే ఈ క్యాప్షన్తో వచ్చిన తెలుగు సినిమా ఏది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి చూసేదా. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు బోధన్ పోచనపల్లి నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం నుంచి ఎం మిర్సి విజయ నరేష్ రైట్ ఆన్సర్. శివప్రసాద్ ఫ్రమ్ కానూరు నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్. అనర్జీ అస్సలాం వలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం జీ. మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ పంపించారు మహమ్మద్ జనర్దన్ స్నేహబాను జనర్దన్ రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కనకారా ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్. ఎన్ హిమవంత్ కుమార్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గరగలు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నమస్తే సార్ అంటూ పంపించేశారు మనకి రైట్ ఆన్సర్ని. ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తదుపరి ఓట్కూరు నారాయణపేట నుంచి డి అరుణ మోహన్ జీ రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగా ఖాదర్బాద్ విలేజ్ నుంచి రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి హైదరాబాద్ అనురాధ రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్ అన్వర్ జీ అంటే పంపించేశారు రైట్ ఆన్సర్ని సివి శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ పొద్దుటూరు నుంచి. అదన్నమాట సంగతి. ఇవన్నీ రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే జనతా గ్యారేజ్. అవునండి, జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడను. బాగుంటుంది ఆ లోగో కూడా చూడడానికి. అదన్నమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న ఏమిటి అంటే వీడికి క్యాన్సర్ లేదు అనే క్యాప్షన్తో వేణుమాధవ్ హీరోగా వచ్చిన సినిమా ఏది. ప్రశ్న మరొకసారి, వీడికి క్యాన్సర్ లేదు అనేటువంటి క్యాప్షన్తో వచ్చిన వేణుమాధవ్ హీరోగా వచ్చిన సినిమా ఏది. ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 మనమున మనసును మనసైలవు. ఇందాక ఒక ప్రశ్న అడిగిన కదా, గుర్తున్నదా? వీడికి క్యాన్సర్ లేదు అనే క్యాప్షన్తో వేణుమాధవ్ హీరోగా వచ్చినటువంటి సినిమా ఏది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెవరెక్కడి నుంచో మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి, రైట్ ఆన్సర్ కనకరా ఫ్రంపేడల నుంచి, రాంగ్ ఆన్సర్ కానూరు నుంచి తాతారావు, రైట్ ఆన్సర్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్ సారీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, కనకరా ఫ్రంపేడల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, రైట్ ఆన్సర్. నందిని నరేష్ నిజామాబాద్ నుంచి, మాకు అంత పాత సినిమాలు తెలియవండి అంటున్నారు. ఏం పర్లేదు భయ్య, కొత్త సినిమానే బాగుంటుంది చూడండి. నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రంపేట నుంచి రైట్ ఆన్సర్. దస్తకరి సంధ్యా ఫ్రం పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కరీంనగర్ నుంచి పవన్, రైట్ ఆన్సర్. గనగలు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి, రైట్ ఆన్సర్. పెడన జోగందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. నొన్ను నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు సమాధానం అంటున్నారు సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. ఎన్ హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ అంటూ పంపించేశారు మనకి రంగారెడ్డి జిల్లా ఎకలవ్య నగర్ బిజ్జిలయ్యి వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ భయ్య, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే వావ్. ఇంకోటి వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. ఇంతమంది పంపించిన రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ప్రేమాభిషేకం. అవునండి, మన ఏఎన్ఆర్ గారు నటించేటువంటి ప్రేమాభిషేకం అనే సినిమాని, ఆ సినిమాలో హీరోకి ఏఎన్ఆర్ గారికి క్యాన్సర్ వస్తుంది. ఈ సినిమాలో క్యాన్సర్ రాకుండా ప్యారడీతో చేసినటువంటి సినిమా, మంచి ఫన్ ఉంటుంది భయ్య అదే మూవీ. నెక్స్ట్ మరొక ప్రశ్న, ఇప్పుడు సినిమా పేరు నేను చెప్తాను, దాని కింద వచ్చేటువంటి క్యాప్షన్ మీరు చెప్పాలి. ఓకే, ఎవడి గోళ వాడిదే అంటూ ఈవీవీ గారు చేసినటువంటి ఈ సినిమాకి వచ్చిన క్యాప్షన్ ఏమిటో పంపించేసండి. ప్రశ్న మరొకసారి, ఎవడి గోళ వాడిదే ఈ సినిమాని ఈవివి గారు తీశారు, దీనికి కింద ఉన్నటువంటి క్యాప్షన్ ఏంటో పంపించేసండి. ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

ఫ్రెండ్స్ మీరు తాటి చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఎవడి గోల వాడిదే ఈ సినిమా, మన ఈవివి గారు తీసినటువంటి సినిమా, దీనికి పెట్టినటువంటి కెప్షన్ ఏమిటి అని అడిగాను. దానికి గాను మన మిత్రులు పంపించిన మెసేజ్లు ఏమిటి అంటే, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెట్టడం నుంచి, రైట్ ఆన్సర్. బట్ తెలుగులో అయితే ఇంకా బాగుంటుందేమో కదా. ఓకే నెక్స్ట్, పవన్ ఫ్రమ్ కరీంనగర్ నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెట్టడం నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్తో. పెట్టిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. నొన్నండి శోభారాణి సాగర్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, సుబ్బారెడ్డి శివాజీ నగర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. భయ్యా కాకపోతే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, అది కూడా చూసుకోండి. నెక్స్ట్, వీరశంకర్ ఆర్యన్ దీపిక కోనసీమ జిల్లా మూరిపాలెం నుండి, పంతాడు శ్రీనివాసరావు గంగా భవానీ. భయ్యా మీరు పంపించినది దీన్ని కాదు. నెక్స్ట్, మూసాపేట నుంచి ఎం నరేష్ మిర్సి విజయన్కో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్ అని. గనగను రామకృష్ణారెడ్డి పంపించేశారు కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, మాధవి ఆంజనేయులు ఇందాకర్ధన పంపించేశారు. నెక్స్ట్, పాలంపోలే ఆలగడ్డ నంజాల నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, సి విశ్వనాథ్ రెడ్డి ఫ్రమ్ కడప నుంచి, రైట్ ఆన్సర్. తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, రైట్ ఆన్సర్. దస్తగని సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. ఎన్ హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్ అండ్కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. రవివర్మ కర్మం నుంచి ఖమ్మం నుంచి ఫిలిం అల్లరే అల్లరే అంటూ, అదనమాట సంగతి. ఇంతకీ ఎవటి గోల వాడిదే సినిమాకి కింద ఉన్నటువంటి క్యాప్షన్ అంటే తెలుసా? కేవలం ఆనందించండి, జస్ట్ ఎంజాయ్. వాళ్ళ బాధలు వాళ్ళయి, వాళ్ళ గోల వాళ్ళది కానీ చూసి ఆనందించండి అంటూ పిలే పెడతారండి. ఈవీవీ గారి సినిమాలన్నీ ఒక రేంజ్లో ఉంటాయి, అందుకే మరి అవి మామూలు సినిమాల గొప్ప గొప్ప సినిమాలు, అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మనసును మనసై. మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను, తర్వాత కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ఇప్పుడు వస్తున్న పాటను వింటూ ఎంజాయ్ చేస్తానండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. శ్రీకృష్ణుడి జీవితం, బోధనలు, సత్యం, ధర్మం, నిస్వార్థ సేవకు మార్గదర్శకాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. GSLV F-17 రాకెట్ ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారత్ అంతరిక్ష రంగంలో సాధిస్తున్న ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు ఈ ప్రయోగం నిదర్శనమని ప్రధాని అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో బిర్లా మందిర్ను సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో సాగిన ప్రత్యేక పూజల్లో హోంమంత్రి స్వయంగా పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో సుమారు 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో నూతనంగా గ్రామంలో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. పోలవరం జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో తమ పేర్లు, వివరాలు సక్రమంగా నమోదయ్యాయో లేదో ఓటర్లు పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. నెట్ జీరో హెల్త్ క్యాంపస్ తరహాలో జిల్లాలోని విద్యాసంస్థలలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు వెబెక్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర అత్యంత కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యాబోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ఎంపిక చేశారు. ఎంపికైన ఉపాధ్యాయులు హెచ్ఎంలకు కలెక్టర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. వర్షం సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. ఈ రాత్రి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?

0: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 స్టూడియోల సమయం 8:06. మరి ఈ టైంలో మనమంతా డ్యూయెట్ డ్యూయెట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయెట్ సన్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్ని. ప్రేమలో ఉన్నవారికి దూరంగా ఉండడం అంటే అది కాస్తంత కష్టమే. ఆ నులువెచ్చని జాబిలమ్మ ఇద్దరినీ దగ్గర చేయడానికి తన వంతు సహాయం చేస్తూ ఉంటే, ఆకాశంలోని రావలసిన సూర్యరావు గారు కూడా తాను కూడా కాస్త విశ్రాంతి తీసుకొని ఆ ప్రేమికులకు మరింత సమయాన్ని కల్పిద్దామని చెప్పి అనుకుంటూ ఉంటే, వీరికి ప్రకృతే అలా సహాయం చేస్తూ ఉన్నా అది వారిద్దరి ప్రేమకు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఈ మాటలు కాస్త మీకు అర్థం అయ్యి కాకున్నా కానీ ఈ పాట వింటే మాత్రం స్పష్టంగా అంతా అర్థమవుతుంది. ఇంత మధురంగా దడ మోహించి రాబోతున్నటువంటి ఈ మెలోడియస్ డ్యూయెట్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న డ్యూయెట్ డ్యూయెట్ లవ్. ఆ ఒక్క క్షణం కోసం, ఆ ఒకే ఒక్క క్షణం కోసం ఎన్ని తరాలు మారినా కానీ రవ్వంత కూడా ఏమీ మారలేదు. అనువనమున తనని కంటి చూపులతోనే తడిమేస్తూ ఉండే ఆ ప్రేమికుడికి భర్తగా మారి అదృష్టం తలుపు తడితే ఇక ఆ కొత్త లోకానికి ఆ ఇద్దరికి ఆహ్వానమే పలుకుతూ ఉంటే ఇంక వారు ఈ లోకంలో ఎందుకుంటారు? ఇదిగో ఈ పాటలో సరిగ్గా వీరు చెబుతున్నట్టుగానే ఉంటుంది. తులసి చిత్రం నుంచి ఈ మెలోడియస్ సాంగ్ మీకోసం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్ష్యలోకి భారతదేశ పుత్తులి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడి జీవిత గాథ, ఆయన బోధనలు భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాలకు నూతన స్ఫూర్తిని అందిస్తున్నాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీకృష్ణుడి ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తూ సమ్మిళితమైన వికసిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్టపతి పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి జీవితం, సందేశం మానవాళిని సత్యం, ధర్మం, కర్తవ్యనిష్ట, సత్ప్రవర్తన మార్గంలో నడిపిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుడి దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించిన గొప్ప స్ఫూర్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పవిత్ర జన్మాష్టమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ను ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉప భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 27 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం 2367 కిలోల పేలోడ్తో కూడిన జీఎస్ఎల్వీ F-17 రాకెట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2:55 నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందించడంతో పాటు వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా పలు రంగాల్లో దేశానికి ఉపయోగపడనుంది. EOS-05 ప్రయోగం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేస్తూ,
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for
0: భూస్థిర కక్ష్య నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-05 ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈరోజు చేపట్టిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ విజయం భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఇస్రోకు అత్యుత్తమ ఘనతగా, దేశానికి గర్వకారణమైన సందర్భంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఈ విజయం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇది దేశ అంతరిక్ష కార్యక్రమం సాధిస్తున్న సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు

0: ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, వివిధ దేశాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర పరికరాల ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రం అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సౌకర్యాల ద్వారా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్తో పాటు ఇతర అనుబంధ రంగాల్లో విశ్వవిద్యాలయ విశ్లేషణ, పరిశోధన సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ పంజాబ్ యూనివర్సిటీ 143 సంవత్సరాల ఘన చరిత్రను కొనియాడారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను సమకూరుస్తోందని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
1: Dear students, I have request for you. Your health, your future and your dreams are precious. So always say no to drugs. Wherever I am going, I am insisting on this. The thoughts, the actions of one single personality should be controlled by one single fact, that is his own mind. As we move towards the goal of developed Bharat and Atmanirbhar Bharat, our research must increasingly focus on national priorities, further strengthen our university's contribution in research, innovation and entrepreneurship.
0: భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్తో జితేంద్ర సింగ్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అంతరిక్ష రంగంలో భారత్ ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చలు జరిపారు. పారిస్లో జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భారత్ పాల్గొనడం, బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో ఫ్రాన్స్ భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని జితేంద్ర సింగ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసి వేగవంతం చేయాలన్నది ఫ్రాన్స్ ఆకాంక్ష అని ఫ్రాన్స్ మంత్రి ప్రొఫెసర్ బాప్టిస్ట్ పేర్కొన్నారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ, ఈ ఘనత జార్జియా మెలోనీ నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి నిదర్శనమన్నారు. భారత్ ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో జార్జియా మెలోనీతో ఉన్న స్నేహం కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇటలీ కలిసి రెండు ఖండాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్తో పాటు ఈశాన్య ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మూడు రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్షలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్టీఎం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న జ్యూవెట్ జ్యూవెట్లో. ప్రేమించడం అనేది ఒక వరం లాంటిది, దాన్ని తిరిగి పొందగలగడం మాత్రం ఒక తపస్సు లాంటిది. అది దేవుడు కనిపించడం కంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందట. అటువంటి ఆనందాన్ని ఎదురుగా కలిసి తనతో నడుస్తూ ఊరంతా తిప్పుతూ తిరుగుతూ ఉంటే ఇక అది మామూలుగా ఉండదు కదా. ఇదిగో ఈ పట్టలేని ఆనందమంతా, ఈ సంబరమంతా ఉంటుంది. అదేంటో తెలియాలంటే బొమ్మరిల మూవీ నుంచి ఈ సాంగ్ని వినాల్సిందే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్జన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 మనమున్నాం జ్యూవెట్ జ్యూవెట్ లవ్. ఆమె ఒక్కసారి మాట్లాడితేనే చాలు, సోయ మరిచి తన కోసం లోకమంతా మరిచిపోయేలా చుట్టూ చుట్టూ తిరిగేస్తూ ఉంటారు ఈ కుర్రకారు. అదే అమ్మాయి కనుక ఒక్కసారి నవ్విందంటే ఇక ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినంత గొప్పగా ఆనందంగా ఫీల్ అయిపోతుంటారు. మనం ఎన్ని చేసినా అవన్నీ కూడా ఆ అమ్మాయి నమ్మితేనే. అది ఎలా ఉంటుందో తెలియాలంటే ఒకసారి ఇప్పుడు వస్తున్న ఈ పాట వినండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
4: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
4: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మధుర స్వరాలలో మీకోసం ఇప్పుడు రాబోతున్న పాటలు సిద్ధంగా ఉన్నాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి మరియు ఆలాపన, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

టామ్ ధీమ్ తోమ్ తక్కిట తక ధిమి తక చణు తక ధీమ్ తోమ్ నమ్ ధింకిట తక ధిమి తక చణు తక ధిద్ధి తక తకిట తక ధిమి ధీమ్ తత్తాం తక తకిట తక ధిమి తక్కిట తక తం

గణ గణ గణ గణ గణ గణ యగణధం ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధగణజం గణ గణ ధన గణ.

గణ ఛం గణ గణ ఫణ గణ రగణ ఛం జగణ మగణ జగణ గగణ ఖగణ పగణ రగణ జగణ జగమగ జగ గణ థగ పగ రగ ఛణ యగణ మగ

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

బాతల జాతల జీతల జాతల బా, బాతల వేతల భూతల జాతల బా.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు క్షణక్షణం మరియు చైతన్యరథం, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
4: ఐ లైక్ ఇట్. చెప్పు.
3: నా ప్రియా, ప్రేమతో నీకు
4: నీకు
3: నే
4: రాసే
3: నేను రాసే
4: ఉత్తరం.
3: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
4: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
3: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
4: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
3: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
4: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
3: అదే
4: తొలి కలల కవితలే మాట మాటలో.
3: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత,

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

స్మరణ తాటియం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మధుర స్వరాలలో. ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు మరియు సీతకు ఒక చిలుక. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా

0: నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రాగాలే అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మనయి వినిపించిన రాగాలే కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు ఆరాధన మరియు గులే బకావాళ్ళ కథ, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న వినిపించిన రాగాలి కార్యక్రమంలో ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు అగ్గిపీడుగు మరియు దేవత. ఈ చిత్రాల నుంచి ఈ మొదటి గీతాలు మీకోసం.

వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే గీతాలలో. ఇప్పుడు మీకోసం రాబోతున్నటువంటి గీతాలు అంతస్తులు మరియు దేవత. ఈ చిత్రాల నుండి ఈ మధుర గీతాలు మీకోసం.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో చెంచులక్ష్మి చరిత్ర శ్రీ దార్ల మాల్యాద్రి బృందం వారిచే వీధి భాగవతం వింటారు.
1: శుక్లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం

0: చెల్లి.
1: అమ్మా మహాతల్లి, మీరెవరమ్మా?
0: నా పేరు లక్ష్మీదేవి అంటున్నా.
1: అది లక్ష్మీదేవి కాదు.
0: అవు.
1: అంటే మీ పట్టణము?
0: మా పట్టణం గరుడాచలము.
1: ఆ గరుడాచలము.
0: అవు.
1: నీ భర్త పేరు నరసింహస్వామి.
0: అవు.
1: ఇప్పుడు తమరు ఎక్కడికి పోతున్నారమ్మా?
0: నా భర్త చెంతకి వెళ్ళవాలండి.
1: ఓహో, నరసింహస్వామి చెంతకి.
0: అవు.
1: అలాగే పోదాం తల్లి. పాడుకో, నీ భర్త సింహాసనాసీనుడై ఉన్నాడు.
0: ప్రాణనాథ, 10,000 వందనములు.
2: సుఖీభవ దీర్ఘాయుష్ మంత్రాలవి.
0: నన్ను ఇచ్చిన ప్రేమ కారణార్థం ఏమో.

0: రాదా, నన్ను ఇచ్చి పిలవడం కారణం అర్థమేమో చక్కగా చెప్పు.
1: అమ్మగారు ఈ సభకు నన్ను రావించిన కారణం ఏమిటంటుంది?
2: ఓహో, అటువలనా లక్ష్మి? ఈ తక్షణమే నేను వెంట మార్గం వెళ్ళవలే.
0: అయ్యో స్వామి, ఏమంటివి?
2: కాంత నిన్ను

0: లక్ష్మి, నిన్ను చూడగా నాకు సంతోషముగా ఉన్నది.
1: అవునా స్వామి?
0: అవును, ఈ తక్షణమే నేను వేట మార్గం వెళ్ళవలే.
1: స్వామి ఏమంటివి?
2: వేటకు వరకు ఉంటుంది.
0: అవునా లక్ష్మి, వేట మార్గం.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో కుమారి ద్వారం మంగతాయారు, శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు, శ్రీ ద్వారం సత్యనారాయణరావు గార్ల వయలిన్ త్రయం విన్నారు. మృదంగ సహకారం శ్రీ వి కమలాకరరావు, కంజీరా శ్రీ పత్రి సతీష్ కుమార్.